ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 30వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూన్ నెల 20వ తేదీ శనివారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:59.04. ప్రేమైన మా శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణు పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గానం చేసిన వెంకటేశ్వర సుప్రభాతం, ఎస్పి శైలజ గానం చేసిన వెంకటేశ్వర భక్తిగీతం విన్నారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45. ఇక ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా సుమారు 3,125 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, అర్హులైన ఒక్కో రైతు కుటుంబ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ కనెక్టివిటీ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 2 ఏళ్లలో భూపరిపాలనను ఆధునీకరించి ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల అభ్యంతరాల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఎక్కడికెళ్ళినా కూడా ల్యాండ్ సమస్యలు వస్తా ఉన్నాయి. మేము వ్యవసాయం పెట్టాం, అన్ని తెలుసుకున్నాం. రీసర్వే పగడి బందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మనం ఈకేవీసీ తీసుకుని ఎస్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాను. 2.0 దాదాపుగా 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామ్ రేస్ ఉన్నాయో వాటి సమస్యలు కూడా మేము చాలా పరిష్కరించాం.
0: అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు

0: రథసారథి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 105,000 మంది డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రూపాయల రుణాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 1,837 మంది మహిళలకు 34 కోట్ల రూపాయల రుణాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: పార్లమెంట్ లో మహిళా బిల్లు తప్పకుండా పాస్ అవుతుంది, దాన్ని ఒక గొప్ప విజయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదే విధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మనం ఇచ్చే టికెట్లలో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి, అది నిజంగా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం.
0: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 87 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాల సాధనకు చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద్ర కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 11,400 స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 33 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వచ్ఛంద్ర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ తాము మాత్రమే కాకుండా ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4,00,000 రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ నిన్న సాయంత్రానికి 6,00,000 మందికి పైగా యోగాంధ్ర పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100% పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్లు సాధించి మార్కాపురం జిల్లా తొలిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ

0: ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఆర్థికాభివృద్ధి, ఈ అంశంపై చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ రామా శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 యోగా ఆరోగ్యానికి ఆధ్యాత్మిక మార్గం, యోగా గురువు గౌరోజు సదానందం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 9 గంటలకు చిత్రసీమ, 10 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో పాల్గొననున్న ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి 23వ విడత నిధుల విడుదల కార్యక్రమం. ఈ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 3:55 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ, 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వినవచ్చు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ నుండి. ఇవి 11:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:10 ప్రత్యేక కార్యక్రమం, 12 సంవత్సరాల పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

11:45 కార్యక్రమం సమాప్తి. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాలు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు కావస్తుంది. ఇక జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్.
1: శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ వింటారు.
2: ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులు నాణ్యతతో గడువులోగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన భట్టి విక్రమార్క పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పేదలందరికీ గృహాలు మంజూరు అయ్యే వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. పేదరికరమే అర్హతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ది పనులను భావితరాలకు ఉపయోగపడేలా నాణ్యతతో పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. జిల్లాలో సుడా నిధులతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రఘునాథపాలెంలో పశు ఆరోగ్య ఉప కేంద్ర నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మధిరలో ఐటీ హబ్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మధిరలోని ఎన్ఎస్సీ స్థలంగా ఉన్న సర్వే నెంబర్ 43లోని 1.16 గుంటల ప్రభుత్వ భూమిలో ప్రతిష్టాత్మక ఐటీ హబ్ నిర్మించనుంది. ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇక్కడ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఐటీ హబ్ ద్వారా స్థానిక యువతకు సాఫ్ట్వేర్ కొలువులు, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశాభావాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో మున్నేరు నదిపై 180 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన తీగల వంతెన నిర్మాణం పనులు తుది దశకు చేరాయి. కాల్వొడ్డు జలగం నగర్ మధ్య 1.25 కిలోమీటర్ల పొడవున ఈ వంతెన నిర్మాణం 2 ఏళ్లుగా సాగుతోంది. రెండు వైపులా అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. ఉమ్మడి జిల్లాలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఏటీసీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరుల్లో 2024లో ఈ ఏటీసీలు ఏర్పాటు చేయగా ఒక్కో చోట 172 మంది విద్యార్థులు చేరారు. మాస్టర్ ట్రైనర్లతో పాటు ఒక్కో కోర్సుకు 2 చొప్పున 12 మంది శిక్షకులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఖమ్మం నగరం సుందరీకరణలో భాగంగా ప్రధాన బస్టాండ్లు ఇక మిస్టింగ్ బస్టాపులుగా మారబోతున్నాయి. ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని 8 బస్టాప్ పాయింట్లను అధికారులు గుర్తించారు. పచ్చని పందిళ్లుగా బస్టాప్ల నిర్మాణం జరుగుతోంది. బస్సుల కోసం నిరీక్షించే వారికి చల్లదనంతో పాటుగా ఆకర్షణీయ డిజైన్లతో బస్టాప్ నిర్మాణాలు జరుగుతున్నాయి. పర్యావరణ హితంగా ఉండేలా వెర్నాక్యులర్ డిజైన్ బస్టాప్ నిర్మాణాలు జరిపి వాటికి తీగల మొక్కలను అనుసంధానం చేయనున్నారు. తీగల మొక్కలకు సరిపడా నీరు ఉండేలా నీటి ట్యాంకులు నిర్మాణం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ఆధ్యాత్మిక కేంద్రం నిర్మాణానికి భూమిని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి అప్పగించారు. ఖమ్మం నగర శివారు ధన్సలాపురం రెవెన్యూ సర్వే నెంబర్ 408లో 20.04 కుంటల భూమిని కేటాయించారు. భూమికి సంబంధించిన పత్రాలను ఖమ్మం అర్బన్ తహసీల్దార్ డి జయచందర్ నుంచి టీటీడీ సర్వేయర్ టి హరినాథ్ అందుకున్నారు. నగర శివారు కొత్తగూడెం, అల్లీపురం మధ్య ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు వేద పాఠశాల, కళ్యాణ మంటపం నిర్మించనున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని మునిగొండ మండలం ఎడవల్లి ZPH పాఠశాల హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు అన్నారు. ఎడవల్లి ZPH పాఠశాలల విద్యార్థుల కోసం శ్రీనివాసరావు ఈ వేసవిలో ఉచితంగా ఖోఖో శిక్షణా శిబిరం నిర్వహించారు. 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. జిల్లా క్రీడారంగంలో శిక్షణ వ్యవస్థ పటిష్టం కావాలని డివైఎస్ఓ సునీల్ రెడ్డి తెలిపారు. సీఎం కప్ లో జిల్లా నుంచి 23,000 మంది భాగస్వాములు కాగా 72 పతకాలు వచ్చాయని అత్యధిక క్రీడా

0: దారులు పాల్గొంటున్న జిల్లాగా ప్రథమ స్థానంలో నిలిచామని అన్నారు. వేసవి క్రీడా శిబిరాలను 1580 మంది క్రీడాకారులు సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జిల్లాలో తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్ని విత్తులు నాటేందుకు సిద్దమయ్యారు. జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. వేసవి తీవ్రతతో అల్లాడిన జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
1: శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాలి జాహెరా, హో జాహెరా పవిత్ర వనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ధ ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిని ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
1: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పరీక్షా సామాగ్రిని తరలించడానికి పోలీస్ ఎస్కార్ట్తో కూడిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, సీల్డ్ ప్రోటోకాల్స్ కింద నిర్దేశ ప్రాంతాలకు అత్యంత సురక్షితంగా గోప్యత కలిగిన పత్రాలను చేరవేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా, వైవిధ్యభరితంగా మారుతాయని జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీకండక్టర్ రంగంలో అభివృద్ధి, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ధి అనేవి రెండు కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ డిజైన్ యూనిట్ల రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీకండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణా కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట్ర దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27కు అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూలై 2025 నుండి ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 నుండి FATF సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా

నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధతో ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే మూడో మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి 12:30 గంటలకు జాతీయ వార్తలు వింటారు.

ಉದಯ ತರಂಗಿಣಿ. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఆర్థిక అభివృద్ధి, ఈ అంశంపై చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ రామా శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వినబోయే ముందు ఓ పాట విందాం.

0: స్వాతికిరణం చిత్రం కోసం వాణిజయరం పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు వినండి. 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఆర్థికాభివృద్ధి. ఈ అంశంపై చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ రామా శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం. వీరిని మనకు పరిచయం చేస్తున్నారు శ్రీ ఇల్లంగుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో గత 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో దేశం సాధించినటువంటి అభివృద్ధి, ఆర్థిక పురోగతి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావం, పన్నుల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కీలక అంశాల గురించి చర్చించబోతున్నాం. మరి ఈ అంశాలపై సమగ్ర అవగాహన కోసం మన ఆకాశవాణి కేంద్రానికి శ్రీ రమా శ్రీనివాస్ గారు విచ్చేశారు. వీరు చార్టర్డ్ అకౌంటెంట్. మరి వీరిని అడిగి మరిన్ని విషయాలు ఈరోజు మనం చర్చించుకుందాం. రమా శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: అయితే ఇప్పుడు మనము గత 12 సంవత్సరాల పాలనను ఆర్థిక కోణంలో పరిశీలించినప్పుడు మీకు కనిపించేటువంటి ప్రధాన మార్పులు ఏమిటంటారు?
2: సూక్ష్మంగా మనం మన ఆర్థిక వ్యవస్థను గమనించినట్లయితే దాదాపుగా 2014 నుండి, అంటే పుష్కర్ కాలంలో, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, సాంకేతికపరమైన మార్పులు, విధానపైన మన మార్పులు మన ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నాయండి. ఎందుకంటే 2014 మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉందండి. ప్రపంచ స్థాయిలో 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు మనము 5వ స్థానానికి ఎగబాకడం జరిగిందండి. అంటే ఇది అంత ఈజీగా జరగలేదండి. కృషి పట్టుదల దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తూ, విధానపరమైన మార్పులు తీసుకొస్తూ, భారత వృద్ధి రేటు సగటున 6 నుంచి 7కు నమోదవుతూ, ఎంతో కరోనా కష్టకాలంలో కూడా, ఎందుకంటే మనం చూసామండి 2014 నుంచి ఇప్పటి వరకు కరోనా సమస్యలు, తర్వాత యుద్ధ వాతావరణం, ప్రపంచ స్థాయిలో ద్రవ్యోల్బణ స్థితులను, ఇవన్నీ తట్టుకొని మన ఆర్థిక వ్యవస్థ సగటున 6 నుంచి 7% వృద్ధి రేటు నమోదవుతూ ఇవాళ మనం ప్రపంచ స్థాయిలో 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి ఎగబొక్కడం అనేది అత్యంత గొప్ప విషయం.
1: మరి ఈ గత 12 సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో నమోదైనటువంటి ప్రధాన పురోగతులు ఏమిటి?
2: ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది అంత ఈజీగా రాలేదండి. గత దశాబ్ద కాలంలో ప్రధానంగా మనము సులభతరమైన వాణిజ్యం, దానివల్ల ఏమవుతుందంటే వివిధ రంగాల్లో సరళీకరించడం జరిగింది. సరళీకరించినప్పుడు ఏమైందంటే విదేశీ పెట్టుబడులు ధారాళంగా రావడం జరిగింది. ముఖ్యంగా రక్షణ రంగంలో కానీ, పౌర విమానయానం, ఈ కామర్స్ రంగాలలో ఎక్కువ పెట్టుబడులు రావడం జరిగిందండి. ఆ పెట్టుబడులు రావడం వల్ల మన యొక్క స్థూల జాతీయోత్పత్తి పెరిగింది, దానికి తోడు ఉపాధి అవకాశాలు పెరిగాయి, తర్వాత రక్షణ రంగంలో స్వావలంబన జరిగింది. గత దశాబ్ద కాలంలో గమనించినట్లయితే $80 బిలియన్ అండి, అంటే దాదాపుగా మన భారతీయ కరెన్సీలో 8,000 కోట్లు మన భారతదేశంలోకి రావడం జరిగింది. అంటే అంత ఈజీగా రావండి, ఎందుకంటే మన భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం, దానికి తోడు మన ఆర్థిక వ్యవస్థ పూర్తి నమ్మకం, విశ్వాసం,

0: దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం వలన మన ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది, ఉత్పాదకత పెరిగింది, ఉపాధి కూడా పెరుగుతుంది. ఈ విధంగా అత్యంత తీవ్రమైన మార్పులు మన ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుని మనము ముందుకు వెళ్ళడానికి పూర్తిగా దోహదపడ్డదండి ఈ పుష్కర కాలంలో.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే విదేశీ పెట్టుబడులను మరి ఆకర్షించడంలో ప్రభుత్వం చాలా విజయవంతమైందని తెలుస్తుంది.
0: ఖచ్చితంగా విజయవంతం. ఎందుకు విజయవంతమైందంటే మన యొక్క పెట్టుబడులే మన గర్వకారణం అండి. 8,000 కోట్లు గత దశాబ్దకంలో వచ్చినాయంటే మన ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం. అదేవిధంగా మన ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ. ఎందుకంటే 1 రూపాయి పెట్టుబడి పెట్టాలంటే ఎన్నో ఆలోచిస్తారండి. అటువంటి స్థితిలో మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానూ దృఢంగా ఉంది కాబట్టి పెట్టుబడి పెడితే ఇక్కడ లాభం తప్ప నష్టం ఉండదు. దానివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆ రంగాల్లో పెట్టుబడి పెట్టి ఆ యొక్క రంగాలను పూర్తిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది.
1: అదేవిధంగా మరి ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా లేకపోతే ఆత్మ నిర్భర్ భారత్ వంటి ఈ కార్యక్రమాల ప్రభావం ఎలా ఉందంటారు?
0: ఇవి చాలా గొప్ప కార్యక్రమాలు అండి. మేక్ ఇన్ ఇండియా అంటే భారత్లో తయారీ విధానం. భారతదేశంలో తయారు చేయడం మూలాన ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, స్వయం స్వావలంబనం జరుగుతుందండి. ఇక్కడ పరిశ్రమలు మనం నెలకొల్పుతాం, నెలకొల్పడం వల్ల ఉపాధి వస్తుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుంటే సెల్ ఫోన్లు అంతకుముందు మనము దిగుమతి చేసుకునే వాళ్ళం అండి. ఎప్పుడైతే మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ విధానాన్ని తీసుకురావడం మూలాన ఈరోజు మనం ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో ఉన్నామండి. మన యొక్క సెల్ ఫోన్ ఉత్పత్తిలో కానీ రక్షణ రంగ ఉత్పత్తిలో కానీ రక్షణ రంగ ఉత్పత్తిలో తయారీ విధానాన్ని ప్రోత్సహించడం వలన మన భారతదేశంలో వివిధ రకాల రక్షణ ఉత్పత్తులు తయారు చేసి దానికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అంటే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో మనము మన యొక్క ఉత్పత్తులను విజయవంతంగా ప్రయోగించడం జరిగిందండి. ఈరోజు ప్రయోగించడం వలన ఆ ఒక ఉత్పత్తులు ప్రయోగాత్మకంగా సఫలీకృతం అయితే ఇవాళ ప్రపంచ స్థాయిలో మెజార్టీ దేశాలు మన యొక్క రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నాయండి. మన యొక్క రక్షణ ఉత్పత్తులు కూడా ఎన్నో రెట్లు రికార్డు స్థాయిలో ఎగుమతి చేయడం జరిగింది. భారత్లో తయారీ విధానం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం మూలాన. ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అండి. ఆత్మ నిర్భర్ భారత్ అనేది ఎప్పుడు పుట్టిందంటే కరోనా కాలంలో పుట్టిందండి. దిగుమతుల మీద మనం ఆధారపడడం వలన మనకు తీవ్రమైన ఇబ్బంది కలిగింది. ఇటువంటి పరిస్థితిలో మనం స్వయం స్వావలంబన సాధించాలి. మనం ఎగుమతుల మీద కాదు, మన కాలం మీద మనల్ని నిలబడాలి. స్వయం స్వావలంబన, మన ఉత్పత్తులను మనమే, దిగుమతుల మీద ఆధారపడకుండా లోకల్గా ఉన్న ఉత్పత్తులను స్థానిక ఆయా వనరులను ఉపయోగించుకొని వాటికి సాంకేతిక జోడించి టెక్నాలజీ జోడించి ఆ ఉత్పత్తులను డెవలప్ చేసి ఆయా రంగాల్లో స్వయం స్వావలంబన సాధించి మనం ఆత్మనిర్భర్ కార్యక్రమాన్ని మన పెద్దఎత్తున తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కరోనా మూమెంట్లో మనం దిగుమతి చేసుకుని చాలా కష్టాలు పడ్డాం.
1: ఇప్పుడు దిగుమతి సందర్భంగా కూడా ఏమవుతుందంటే వివిధ రకాల పన్నులు వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది, మళ్ళీ ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం ఇదే అవుతుంది.
0: మన యొక్క విదేశీ మారక ద్రవ్యం అంతా వెళ్ళిపోతుందండి. ప్రధానంగా అదొక ప్రాబ్లం ఉంది. స్థానికంగా ఉన్న వనరులను గుర్తించి వాటికి సాంకేతిక జోడించి దానికి విలువ జోడించి వాటిని డెవలప్ చేసామనుకోండి, అవి వినియోగించుకుంటాం మనం, తర్వాత వాటిని ఎగుమతి చేస్తూ ఉంటాం. ఈ విధంగా విదేశీ మార్గ ద్రవ్యం మనకు ఆదా అవుతుంది, దానితో పాటు మనకు ఎగుమతులు కూడా గొప్ప స్థాయిలో రికార్డు ఉంటాయి.
1: అట్లనే ఇప్పుడు మరి ఈ జిఎస్టీ అమలు అనేది కొత్తగా తీసుకొచ్చింది, అంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఈ 12 సంవత్సరాల పాలనలోనే తీసుకొచ్చింది. మరి దీనికి సంబంధించి ఎట్లా అభివృద్ధి జరిగిందంట వృద్ధి?
0: జిఎస్టీ అనేది ఒక గొప్ప కార్యక్రమం అండి. అంతకు ఇది 2017 జులై 1 ప్రారంభించడం జరిగింది. అంతకుముందు వివిధ రాష్ట్రానికి ఒక పన్ను, రాష్ట్రానికి ఒక పన్ను, రాష్ట్రానికి ఒక పన్ను. ఒక వ్యాపారం చేసే వ్యక్తి ఈ పన్నుల మీదనే కాన్సన్ట్రేట్ చేసి తీవ్రమైన ఇబ్బంది గురయ్యేవాడు. అలా కాకుండా ఒక గొప్ప కాన్సెప్ట్, ఒకే దేశం ఒకే పన్ను అనే కాన్సెప్ట్ ద్వారా జిఎస్టీని మనము తీసుకురావడం జరిగింది. దీంతోపాటు జిఎస్టీ అనేది పూర్తిగా ఆన్లైన్ మోడ్, డిజిటల్ ఫార్మాట్లో ఉంటుందండి. రిటర్న్ సబ్మిట్ చేయడం కానీ, లైసెన్స్ తీసుకోవడం కానీ ప్రతిదీ డిజిటల్ మోడ్, పేపర్లెస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరియు చెక్ పోస్టులు ఉండేనండి. అంతకుముందు పన్నుల మీద పన్నులు వేసేవారు, ఈ పన్నుల మీద పన్నులు తీసేయడం జరిగింది, చెక్ పోస్టులు చేయడం. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సరుకు సవాలు చేయాలంటే ప్రతి రాష్ట్రం దగ్గర అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఉండేవి. ఎప్పుడైతే జిఎస్టీ అమల్లోకి వచ్చిందండి, చెక్ పోస్టులన్నీ తీసేసి మనం ఈజీగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువులను మనం సరఫరా చేసేవాళ్ళం. తర్వాత పన్నుల మీద పన్నులు తీసేయడం జరిగింది. ఈ విధంగా సరళీకరించడం జరిగింది. అదేవిధంగా ఒక నెలకు 1.5 కోట్లు, 1.9 కోట్లు, 2 లక్షల కోట్ల జిఎస్టీ వసూలు వస్తువులు ఉన్నాయి.
1: అంటే భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చి చేరుతుంది.
0: అంటే ఒక్కొక్క సగటున దాదాపుగా 15 నుంచి 16% ఇయర్లీ జిఎస్టీ వసూలులో మనం పేపర్లో చూస్తూ ఉంటాం. 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు, 1.5 లక్షల కోట్లు, 1.90 లక్షల కోట్లు. ఈ విధంగా ప్రతి నెల మన వసూలు పుంజుకున్నాయండి. అంటే దీనివల్ల మన వ్యాపారం ఎంత సరళీకృతమైంది, ఎంత ఈజీ అయిపోయి భారతదేశానికి, దేశానికి కలెక్షన్స్, మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ జిఎస్టీ వసూలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఒక

0: రకంగా జిఎస్టీ వల్ల చాలా సరళీకరించబడి వ్యాపారం చేయడానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగిందని వ్యాపారస్తులకు. పన్నులు పనులు తీసేయడం వల్ల వాళ్ళు సులభతరం అయిపోయి వాళ్ళు చక్కగా వ్యాపారం మీద దృష్టి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి.
1: అయితే ఇప్పుడు ఈ డిజిటల్ పన్ను విధానం వల్ల అంటే పారదర్శకత పెరిగిందా, ఇంకేమన్నా అందులో ఏమన్నా లోటుపాట్లు?
0: పారదర్శకత పెరిగిందండి. మనం ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఇంటర్నెట్ ద్వారా ఆ సైట్లోకి వెళ్ళి రిటర్న్ సబ్మిట్ చేయడం కానీ తర్వాత లైసెన్స్ తీసుకోవడం కానీ పూర్తిగా పారదర్శకత. తర్వాత అవినీతి దాదాపుగా తగ్గిందనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఆన్లైన్ మోడ్లో వచ్చేస్తూ ఉంటుంది, ఆన్లైన్ మోడ్ వెళ్ళిపోతుంటుంది. దీనివల్ల మనకు కాన్సన్ట్రేషన్గా ఏమవుతుందంటే ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చక్కగా చేసుకుంటూ మనకు కావాల్సినవి పొందడానికి అవకాశం ఏర్పడదండి.
1: అంటేనే మరి ఇప్పుడు ఈ పన్ను చెల్లింపుల చెల్లింపుదారుల సంఖ్య కూడా పెరిగింది అన్న మాట మనం వింటూ ఉంటున్నాం.
0: గణనీయంగా పెరిగింది, ఎందుకంటే ప్రతిదీ రికార్డ్ అవుతుంది, బ్యాంకింగ్ సిస్టమ్ పెరిగిపోయింది. మన లావాదేవీలు అంతకుముందు ఎలా ఉంటుందంటే లెక్కలోకి రాకపోయేది, బ్యాంకింగ్ ఛానల్లో రాకపోయేది. ఇప్పుడు ఎక్కడిపోయినా మీరు చిన్న చిన్న షాపుకి వెళ్ళినా క్యూఆర్ కోడ్ పెట్టేస్తున్నారు ఫోన్పే గూగుల్ పే ద్వారా. ఇవన్నీ ఒక సంఘటిత రంగంలోకి వెళ్ళిపోయింది, అంటే అక్కడ లావాదేవీలు అన్ని రికార్డ్ అయిపోతుంది. దానివల్ల ఏమైంది, పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఆటోమేటిక్గా పెరిగిందండి. ఒకప్పటికిప్పటికి చాలా పెరిగిపోయింది, దానివల్ల కూడా భారత ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం కూడా పెరిగింది.
1: అట్లనే ఇప్పుడు మనం ఈ ఉద్యోగస్తులకు సంబంధించి అంటే ఈ పన్ను వ్యవస్థలో ఏమన్నా లాభం జరిగిందంటారు?
0: బ్రహ్మాండమైన లాభం జరిగింది కదండి. ఇప్పుడు కొత్త పన్ను విధానం పాత పన్ను విధానం అండి. కొత్త పన్ను విధానంలో ఎటువంటి డిడక్షన్స్ లేకుండా దాన్ని సరళీకరించడం జరిగింది. 5 ట్యాక్స్ స్లాబ్స్ అనేది 5%, 10, 15, 20, 25, 30. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 12,75,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేదండి.
1: 4,00,000 పన్ను
0: ట్యాక్స్ ఉండేది, ట్యాక్స్ కట్టేది, ట్యాక్స్ పన్నులు బాగా పెంచేవాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళం మనం. ఇప్పుడు ఎప్పటికైతే పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుందో సరళీకరించడం జరిగింది. సరళీకరించడం వల్ల ఏమవుతుందంటే ప్రజలందరూ కట్టడానికి ముందుకు వస్తున్నారు, ఎందుకంటే తక్కువ పన్ను ఉంది కదా. ఇప్పుడు ఒకప్పుడు జిఎస్టీ బాగుండేనండి, జిఎస్టీ మధ్య తగ్గించారు పన్నులు.
1: అవును, అది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం.
0: జిఎస్టీ పన్నులు ఒకప్పుడు దాదాపుగా
1: చాలా వాటిలో కూడా ఉండేది,
0: 5, 12, 18 ఈ విధంగా ఉండేది. ఇప్పుడు 2 స్లాబ్లు తీసుకురావడం జరిగింది, ఎందుకంటే సంఖ్య చెల్లింపుదారుల సంఖ్య ఎక్కువ అవుతుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినప్పుడు ఏంటంది, ఆ ఆదాయ లాభాలను మళ్ళీ ప్రజలకు తిరిగి పంచాలంటే వాళ్ళ పన్నులను సరళీకరించి తగ్గించడం జరిగింది. ఇంకా ముందు ముందు చాలా తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుందండి.
1: ఈ ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ఇది మరి ఫలితాన్ని ఇచ్చిందంటారా?
0: ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అండి. దీనికంటే ముందు కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారునికి ఏదైనా డబ్బులు పంచాలంటే అక్కడ రూపాయి పంపిస్తే లబ్ధిదారు దగ్గర వచ్చేసరికి 20 పైసలు వచ్చేదండి. అంటే మిగతా 80 పైసలు
1: మధ్యలో
0: దుర్వినియోగం అయిపోయేది. ఇప్పుడు ఈ కార్యక్రమం మూలాన దీని నగదు ప్రత్యక్ష నగదు బదిలీ డిబి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయితే ఇది ఏం జరిగిందంటే ఇక మూడు కీలకమైన అంశాలు దోహదపడ్డాయండి. ఆ మూడు ఏంటి అంటే జామ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉందండి. జామ్ అంటే జన్ధన్ ఆధార్ మొబైల్. అంతకుముందు చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ లేవండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా మనము మినిమం 2,000-3,000
1: ఉంచాల్సి వచ్చేది,
0: ఉంచి అకౌంట్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. అసలు ఒక పేద వ్యక్తి అంతకు డబ్బులు లేనప్పుడు అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక జన్ధన్ ఖాతాను తీసుకురావడం జరిగింది. జన్ధన్ ఖాతాలో 0 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ప్రారంభించడం జరిగింది. దానికి తోడు ఆధార్ను లింక్ చేయడం జరిగిందండి. ఆ యొక్క జన్ధన్ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం జరిగింది, ఆ ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం జరిగింది. ఇది ఒక త్రిశూలలాగా పనిచేసిందండి. ఇప్పుడు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి డబ్బులు పంపిస్తే
1: వెళ్ళిపోతున్నాయి,
0: ఎటువంటి మిడిల్ మెన్ లేదు. దీనివల్ల ప్రభుత్వానికి 3,50,000 కోట్లు ఆదా అయిందండి, దుర్వినియోగం కాకుండా. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎవరు లేరు. ఇంకా ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పంపించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, ఇప్పుడు మన ఉచిత గ్యాస్ సబ్సిడీ కావచ్చు, తర్వాత ఏదైనా ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారునికి ఎటువంటి మిడిల్మెన్ లేకుండా వారి అకౌంట్లో పడిపోతుంది. దీనికి అద్భుతమైన కార్యక్రమం ఈ యొక్క జామ్ అనే కార్యక్రమం, జన్ధన్ ఆధార్ మొబైల్. ఇలా డబ్బులు వేయగానే టక్టక్కగా మన యొక్క మెసేజ్ వస్తుంది, ఆధార్ లింక్ అయిపోయింది కాబట్టి కరెక్ట్గా పడిపోయి ఎవరికైతే రీచ్ కావాలో ఆ ఫలాలు వారికి అందేయండి.
1: అట్లనే ఇప్పుడు పరిశ్రమలు స్థాపించే వాళ్ళకి, స్టార్టప్లకి, వీళ్ళకి అంటే ప్రభుత్వం దీంట్లో అంటే ఈ ట్యాక్సులు లేకపోతే ఏమైనా పనులు ఇట్లాంటివి ఏమైనా తగ్గించిందండి?
0: స్టార్టప్ మన హబ్ అండి. దాదాపుగా మన భారతదేశం స్టార్టప్ హబ్ రూపాంతరం చెంది ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. అంటే యూనికార్న్ కంపెనీ అంటారు, 100 యూనికార్న్ కంపెనీలు మనం స్థాపించడం జరిగింది. దీనివల్ల ఈ యొక్క ఆర్థిక పురోగతి వల్ల, తర్వాత ఈ యొక్క మన సులభతర వాణిజ్యం వల్ల ఇవన్నీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించడం వలన స్టార్టప్లను కూడా మన భారత ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది.
1: అట్లనే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇట్లా రోడ్లు కానీ రైల్వే

0: కానీ విమానాశ్రయాలు కానీ ఇలాంటి వాటిల్లో మీరు అంటే అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నారు?
1: సింపుల్గా అండి, ఇది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, భౌతికమైన మౌలిక వసతులు. ఒకప్పుడుకి ఇప్పటికి అద్భుతమైన పురోగతి సాధించడం అండి. దాదాపు ఒక రోజుకి 9 నుంచి 10 కిలోమీటర్లు వేశారు, ఇప్పుడు 30 కిలోమీటర్ల పరుగు జరుగుతుందండి. 30 కిలోమీటర్ రోడ్డు వేస్తున్నాం మనం. అదేవిధంగా రైల్వేలు, రైల్వేలో వరల్డ్ క్లాస్ సౌకర్యాలు కల్పిస్తున్నాం మనం. అంతెందుకండి, మన వరంగల్ రైల్వే స్టేషన్ చూడండి, ఒకప్పటికి ఇప్పటికి ఎలా ఉంది, ఎంత అభివృద్ధి సాధించాం. కాజీపేట రైల్వే స్టేషన్ కూడా అంతెందుకండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా. వాటికి మౌలిక వసతులు కల్పించి వాటిని డెవలప్ చేస్తున్నాం. ప్రపంచ స్థాయిలో మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు కూడా అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం, రోడ్ కనెక్టివిటీ పెరిగిపోతుంది. అదేవిధంగా విమానాశ్రయాలు, ఇప్పుడు మారుమూల Tier 2 cities అంటే లైక్ వరంగల్, ఆదిలాబాద్, వీటికి కూడా మన విమానాశ్రయాలు ఉడాన్ స్కీమ్ కింద మనం తీసుకురావడం జరుగుతుందండి. ఎందుకంటే మన మానూరులో అతి త్వరలో విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి తీవ్రమైన కృషి చేసి ప్రయత్నం చేసి అతి త్వరలో మనం విమానాశ్రయం చూడడానికి అవకాశం ఉందండి. ఇవన్నీ ఏ విధంగా జరిగింది, గత పుష్కర కాలంలో ప్రభుత్వం పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి మౌలిక వసతులను డెవలప్ చేస్తుంది. ఫిజికల్గా అసెట్ కనబడుతుంది మనకు, రైల్వే స్టేషన్ కనబడుతుంది, కాజీపేట రైల్వే స్టేషన్ కాదు, రేపొద్దున సికింద్రాబాద్ కూడా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందింది, ఇప్పుడు అది ఈ మధ్యకాలంలో ఓపెన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉందండి.
0: అదే ఇట్లా ఈ పెట్టుబడులు పెడుతున్నారు, సరే అన్ని అభివృద్ధి చేయడానికి పెడుతున్నారు, ఈ దీర్ఘకాలంగా చూసుకుంటే మన ఆర్థిక అభివృద్ధికి ఎంతవరకు దోహదపడతాయి అంటారు?
1: ఇవన్నీ మనకు మన ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది, డెవలప్ అవ్వడం ఆ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని మనం పెడుతున్నాం కదా, మూలధనం వ్యయం పెడుతున్నాం. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలు మెరుగైన జీవితం, వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, దానివల్ల ఏమైతే ప్రభుత్వానికి పనులు వచ్చేస్తాను. మన ఆర్థిక వ్యవస్థ వేగం అందిపుంజుకుంటుందండి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ వేగం అందిపుంజుకోవాలంటే ఎంతో శ్రమ ఉంటుందండి, దానివల్ల మనం ముందుకెళ్ళిపోతుంటాం. ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన భారతదేశము అత్యంత ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం అండి.
0: అంటే మన ఆర్థిక రంగం కూడా పురోభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది,
1: ఖచ్చితంగా ఉంది. యువత యువత మేధాశక్తిని ఉపయోగించుకుంటే వారికి అనుకూలమైన వసతులు కల్పించాలండి, పరిశ్రమలు స్థాపించాలి, వాళ్ళని పూర్తిగా మనం వినియోగించుకోవాలండి, వారి శక్తిని, వాళ్ళ యొక్క మేధాశక్తిని, వారికి నాణ్యమైన వేతనంతో పాటు నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళ చదువు తగ్గట్టు మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, వాటితో పాటు వారికి సరైన విధంగా వేతనాలు కూడా ఇవ్వాలండి. అప్పుడే వాళ్ళు చక్కగా పనిచేసి మన భారతదేశాన్ని ఆర్థిక పురోభివృద్ధిలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు.
0: అంటే ఇప్పుడు చిన్న మధ్య తరహా పరిశ్రమలు వీటిల్లో కూడా అంటే వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటంటే వాళ్ళు స్థాపించడానికి ఏమన్నా వీళ్ళు ఆర్థిక పరంగా ఏమన్నా రాయితీలు ఇచ్చారా, అట్లాంటివి ఏముంటుంది?
1: ఇప్పుడు చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఎక్కువ ఉపాధిని కల్పిస్తున్నాయండి మన భారతదేశంలో. పెద్ద పరిశ్రమల కంటే చిన్న పరిశ్రమలే ఉపాధిని కల్పిస్తున్నాయి,
0: వాటికి మందికి కూడా
1: ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకుంటున్నారు. దానికి తోడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముద్రా రుణాలు ఇస్తుందండి. అంటే ఎటువంటి గ్యారంటీ లేకుండా ప్రభుత్వము ముద్రా రుణాలు ఇచ్చేసి వాళ్ళని ప్రోత్సహిస్తుంది, దానివల్ల ఉపాధి పెరుగుతుంది, స్థానిక వనరులను ఉపయోగించుకుంటాం మనం. దానికి తోడు ప్రభుత్వం చిన్న చిన్న వ్యాపారస్తులను, మనం రోడ్లపైన ఉండే స్ట్రీట్ వెండర్స్ అంటారు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, కూరగాయల బండ్లు, టిఫిన్ సెంటర్స్, వారికి కూడా 10,000 15,000 శక్తిని బట్టి వాళ్ళకి ఎటువంటి గ్యారంటీ లేకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రయత్నం చేసిందండి. దానివల్ల చాలామంది ఈ రుణాలు తీసుకుని తిరిగి చెల్లింపు చేసి మళ్ళీ డబుల్ రుణాలు తీసుకుంటున్నారండి. ఒక 10,000 ఇచ్చారండి, ఒక బళ్ళు ఒక కూరగాయలు కొట్టేతరకు ఒక 10,000 రూపాయలు చేస్తే వాళ్ళు వాటిని ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి పే చేసి మళ్ళీ డబ్బులు మళ్ళీ ఎక్కువ మొత్తంలో తీసుకుని వాళ్ళు ఆర్థికంగా చాలా పురోభివృద్ధి సాధించడం జరిగింది. ఇటువంటి ఇవన్నీ ఏమవుతుంది, ఎటువంటి షూరిటీ లేకుండానే, ఎటువంటి గ్యారంటీ లేకుండానే స్వయంగా వారికి నమ్మి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చిన్న తరహా పరిశ్రమలను, స్ట్రీట్ వెండర్స్ వాళ్ళను ప్రోత్సహించి వారు ఆర్థికంగా డెవలప్ అయ్యి ఇతరులు కూడా, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా జీవన విధానం మెరుగైపోయిందండి.
0: అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే ఈ పుష్కర కాలంలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి చర్యలు తీసుకుంటుంది, అలాగే అభివృద్ధి సాధిస్తూ వస్తుంది. మరి దీన్ని ఇలాగా కంటిన్యూ చేయడానికి ఇంకేమైనా చర్యలు అవసరం అంటారా అభివృద్ధి ఇంకా సాధించడానికి?
1: అంటే ఇంకా మనము ఇంకా చాలా అవసరం ఉందండి. వ్యవసాయ రంగంలో మనము పూర్తిగా స్వయం స్వావలంబన సాధించలేదు, వ్యవసాయ రంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మీరు గమనించారో లేదండి, ఏ వస్తువు అయితే ఒక వస్తువు ఉత్పత్తి ధరడో దాన్ని ధర నిర్ణయిస్తాడు, అదే రైతు పండించిన పంట ధర నిర్ణయించే స్థితిలో లేదండి, అది మార్కెట్ నిర్ణయించే స్థితిలో ఉంది. అయితే వ్యవసాయ రంగంలో పూర్తి, ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఏంటంటే దీన్ని మెరుగుపరచాలి కదా. వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీల కొరత ఉంది, ఇప్పుడు సాంకేతిక జోడించాలి. సాంకేతిక జోడించి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగు మందులు అందిస్తే వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుందండి. ఎప్పుడైతే రైతు ఆదాయం రెట్టింపైంది అనుకోండి, దాదాపుగా దాని మీద 70% మంది ఆధారపడుతున్నారు. మన భారతదేశ జనాభా దాదాపుగా 50-60 నుంచి 70% వ్యవసాయం మీద ఆధారపడుతుంది. అంతటి కీలకమైన రంగాన్ని మనము ఈ యొక్క ఆధునికత పద్ధతులను జోడించి వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి, అదొకటి. తెలిసి హెల్త్ కేర్ రంగాన్ని

0: ఏమైనా అయిందనుకోండి లక్ష లక్షలు మనము ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీని కూడా డెవలప్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇవన్నీ మనం ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం ముందు ముందు ఒకదాని తర్వాత ఒకటి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అది జరగాలి. ఇంకా దీనికి సాంకేతిక జోడించాలండి అన్నింటిలో, అప్పుడే మనము అభివృద్ధి చెందుతాంటాం.
1: అయితే ఇప్పుడు మరి భారతదేశం మీరు ఒక ఆర్థిక శక్తిగా 5వ స్థానంలోకి వచ్చింది అంటున్నారు కదా, ఇంకా మనం ముందుకి ఇట్లా ఎదగాలంటే ఏమైనా ప్రధాన సవాళ్ళు ఉన్నాయా?
0: ప్రధాన సవాళ్ళు ఇప్పుడు మన దేశంలో యువత ఉందండి. యువతకు మనం సరైన విధానంగా ఉపయోగించుకోవట్లేదు, వారికి ఉపాధి చూపించట్లేదు. మాస్ ప్రొడక్షన్ జరగాలండి, అంటే భారీ స్థాయిలో ఉత్పాదకత పెరగాలి. అంటే భారీ స్థాయిలో ఉత్పాదకత పెరగాలంటే పరిశ్రమలు స్థాపించాలి. ఆ పరిశ్రమలు స్థాపించినప్పుడు ఉత్పాదకత పెరుగుతుంది. ఉత్పాదకత పెరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మన దగ్గర ఉన్న యువత సరైన విధంగా ఉపయోగించుకుంటే మన భారతదేశం ఆర్థిక అభివృద్ధి చెందుతుందండి. ఇప్పుడు 1 స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఎప్పుడు, మన భారతదేశంలోని యువతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నప్పుడు.
1: యువత కూడా అందుకు సంసిద్ధులై ఉండాలి.
0: ఉన్నారు, మన వాళ్ళందరూ చదువుకున్నారు, టెక్నాలజీ పరంగా అందరు ఎక్విప్మెంట్ ఉన్నారు. కానీ వాళ్ళని ఉపయోగించుకునే విధంగా వారికి సరైన సౌకర్యాలు కల్పించి వారి యొక్క పరిశ్రమలు స్థాపించి వారి యొక్క నాలెడ్జ్ని ఉపయోగించుకుంటే మనం ముందుకు వెళ్ళడానికి ఎంతో దూరంలో లేమండి.
1: చివరిగా మీరు యువతకు ఇవ్వాలనుకుంటున్న ఆర్థిక సలహా ఏంటి?
0: ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో గమనించినట్లయితే 10th క్లాస్ సిలబస్ నుంచి వెళ్ళి బీటెక్ వరకు ఆర్థిక పరమైన విషయాలు ఎక్కడ బోధించలేదండి. అసలు లైఫ్ మొత్తం ఆర్థిక విషయాల మీద ఆధారపడి, దాన్ని ఫైనాన్షియల్ లిటరసీ అంటారు, ఆర్థిక అక్షరాస్యత. ఇప్పుడు ఆర్థిక అక్షరాస్యత అంటే డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, డబ్బులను ఏ విధంగా పొదుపు చేయాలి, డబ్బులను ఏ విధంగా మదుపు చేయాలి అనే విషయాల మీద పూర్తి అవగాహన ఎవరికి లేదండి. ఇప్పుడు మన ఉద్యోగం సాధించినప్పటి నుంచి వెళ్ళే ఇప్పుడు బీటెక్ ఇప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది, ఒక ఉపాధి వచ్చేసింది, మన విద్య అయిపోయింది, ఉపాధిలోకి వెళ్ళిపోయాం మనం. అప్పటి నుంచి లేని రిటైర్మెంట్ గురించి ఆలోచించాలండి. మనం ఉద్యోగం చేస్తున్నాం, ఆ ఉద్యోగంలో కనీసం ఒక 10-15% మనము పొదుపుకు మళ్లించాలండి. ఆ పొదుపు మదుపుగా మళ్లించాలి, అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టాలి. రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి. దానివల్ల ఏమైందంటే మనం ఆర్థికంగా స్థిరంగా ఉంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఏ విధంగా తీవ్రమైన మానసిక ఆర్థిక ఒత్తిడులకు లొంగకుండా మనకు ఒకంటే ఒక నిధిని క్రియేట్ చేసుకుంటాం. ఇది చాలామంది చేయలేదు. ఉద్యోగం రాగానే విచ్చాలు విడిగా డబ్బులు ఖర్చు చేసేస్తున్నారు, క్రెడిట్ కార్డ్ తీసేసుకుంటున్నారు, లోన్స్ తీసేసుకుంటున్నారు, లోన్ల మీద వివిధ రకాల వస్తువులు కొనుక్కుంటున్నారు, ఈఎంఐలు కట్టేస్తున్నారు, లాస్ట్కి వచ్చేసరికి తీవ్రమైన మానసిక ఒత్తిడి గురవుతున్నారు. ఇదంతా కాదంటే మనం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వెళ్ళే డబ్బులను ఏ విధంగా పోయిపోయాలి. కనీసం నేను ఎంజాయ్ చేయాలి, చేయద్దంటలేను, కనీసం ఒక 10-15% మనం వచ్చిన దాంట్లో ఒక రకమైన మార్కెట్లోకి మళ్లించి దానివల్ల ఏమవుతుందంటే మనకంటూ ఒక భరోసా ఉంటుంది, మనం ఆర్థికంగా స్థిరంగా ఉంటాం, రేపొద్దున ఎటువంటి ఆర్థిక ఒత్తులను తట్టుకుని నిలబడగల శక్తి మనకు వస్తుంది. ఇది యువత ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఉద్యోగంలో చేరిన వెంటనే వారు మదుపు గురించి ఆలోచించాలి.
1: మదుపు
0: నేను మొత్తం మనం అనట్లేదండి, 10% వాళ్ళు సంపాదించింది. దాదాపు ప్రతి ఒక్కరు 5 అంకెల జీతం సంపాదిస్తున్నారండి. 5 అంకెలు ఒక 10% మళ్ళించితే వాళ్ళు అద్భుతం ఉంటారు. ఆ చిన్నప్పుడు మళ్ళించింది, చిన్న స్టేజ్లో మళ్ళించింది, ఒక 10-15 ఇయర్స్ తర్వాత పెద్ద అమౌంట్గా మారిపోతుందండి. అది ఒక్కరు గమనించి ఆర్థిక అక్షరాస్యం అందరూ పెంపొందించుకొని స్థిరంగా ఉండాలండి, ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా.
1: బాగుందండి. మరి గత 12 సంవత్సరాల పాలనలో అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, అలాగే సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల పురోగతి గురించి మీరు అందించిన సమాచారం మరి శ్రోతలకి ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అలాగే మీరు చెప్పినట్టుగా యువత కూడా ఆర్థిక అక్షరాస్యత నేర్చుకొని మన దేశ భవిష్యత్తు కూడా, ఇప్పుడు పొదుపు మదుపు చేసినా కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా పుంజుకునే అవకాశం ఉంటుంది కదా,
0: పుంజుకుంటుంది.
1: అందుకే ఆ రంగంలో కూడా వాళ్ళు అభివృద్ధి సాధిస్తారని, అలాగే పొదుపు మదుపు అంశాలపై కూడా దృష్టి పెడతారని ఆశిద్దాం. మరి ఆకాశవాణికి వచ్చి మీరు విలువైన సమాచారాన్ని అందించారు. మీకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారం.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
2: ఇంతవరకు మీరు 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఆర్థికాభివృద్ధి ఈ అంశంపై చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ రామాశ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. వీరిని మనకు పరిచయం చేసిన వారు శ్రీ ఇలందుల రవికుమార్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ

0: వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: శుభలేఖ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమాచార్య కీర్తన వింటారు.

పలుచని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే పలుచని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే తల తల మను ముచ్చ

చీటి పోటి అలుకల చిరునగమే. తోట తోట కన్నుల దొరిగేడి నీళ్ళ చీటి పోటి అలుకల.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: సీతామాలక్ష్మి. ఏ చిత్రం కోసం సుశీల వాణిజీరం పాడిన పాట విందాం.

0: ఎస్ జానకి పాడిన పాట, త్యాగరాజ కృతి, సప్తపది చిత్రం కోసం.
1: రాఘవా

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I am Naresh Mago. The headlines. President Draupadi Murmu and Prime Minister Narendra Modi to inaugurate and lay foundation stone of development projects worth over 47,000 crore rupees in Odisha's Mayurbhanj district today. Prime Minister Modi to release 23rd installment of the

యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు, పతంజలి మహర్షి ఇచ్చినటువంటి అష్టాంగ యోగ మార్గమును అనుసరించి చేయడమే అసలైన యోగ. ఏంటి అష్టాంగ యోగం అంటే? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగాలు ఉన్నాయన్నమాట. ఈ అష్టాంగ యోగాలో 5 అంగాలు బాహ్యాంగాలైతే 3 అంగాలు అంతర్గతమైనటువంటి అంగాలు. మరి ఏంటి అష్టాంగ యోగాలు ఏంటివి అని అనుకుంటే, యమ అంటే సామాజిక నైతిక నియమాలు, అంటే సమాజంలో ఎట్లా ఉండాలి, ఎలా జీవించాలనే జీవన విధానం మనం డిసిప్లిన్ కిందికి తీసుకొస్తాం. నియమం అంటే వ్యక్తిగత నియమాలు, సామాజిక నియమాలు, వ్యక్తిగత నియమాలు, ఈ రెండు పాటిస్తూ ఉండాలి. పతంజలి ఇచ్చిన 1 నియమాల్లో ఈ 2 అన్నమాట. 3వది ఆసనము. ఆసనాలు చాలామంది వేస్తారు, ఎవరైనా ప్రాక్టీస్ చేసి వస్తూ ఉంటారు, మీరు ఎటెళ్ళి వస్తున్నారంటే మేము యోగా చేసి వస్తున్నామంటారు. కాదండి, యోగాలో ఒక భాగం ఆసనాలు. ఒక మన శరీర భాగాలలో చాలా అంగాలు ఉన్నాయి, చాలా ఆర్గాన్స్ ఉన్నాయి. అవన్నిట్లో ఒక చేతిని గురించి తెలుసుకున్నంత మాత్రాన్నే పూర్తిగా శరీరం గురించి తెలుసుకున్నట్టు కాదు. కనుక అలాగనే మనం ఒక ఆసనాల గురించి తెలుసుకుంటేనే యోగా గురించి తెలుసుకున్నట్టు కాదు. మిగతా అంగాలన్నీ కూడా తెలుసుకున్నప్పుడే, సాధన చేసినప్పుడే యోగా సాధన అవుతుందన్నమాట. యోగా అంగాల్లో ఒక భాగము ఆసనాలు. ఆ ఆసనాలు మాత్రమే బాగా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకా మిగతా అంగాలను లోపలికి వెళ్ళే అటువంటి పరిస్థితి లేదు. ఇంకా కొంతమందికి తెలుసు ప్రాణాయామం తెలుసు, శ్వాసకు సంబంధించినటువంటి శ్వాస నియంత్రణ చేయడం, శ్వాస మీద సాధన చేయడము, ఇది ప్రాణాయామ కిందికి వస్తుంది. తర్వాత ప్రత్యాహార, ఇంద్రియ నిగ్రహము. మనకి ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోతే చాలా కష్టం అన్నమాట. ఏ పని చేసినా మన ఇంద్రియాలకి లోబడి కనుక ఏకాగ్రతతో చేయగలిగితే ఆ పనిలో విజయం అనేది తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ప్రత్యాహారం అనేది, ఇంద్రియ నిగ్రహం అనేది ప్రతి మనిషికి అవసరం. మనం ఒక నియమం పెట్టుకుంటాం, ఈ రోజు నుంచి నేను ఉదయం టీ తాగను అనుకుంటాం, కానీ టీ టైంకి రాగానే మనకి వెంటనే మనసు లాగేస్తుంది అనమాట. అది మనం నియంత్రించుకోలేకపోవడం, ఇంద్రియ నిగ్రహానికి లోబడిపోతూ ఉంటాం అనమాట. ఆదిశంకరుడు ఒక విషయంలో ఇంద్రియాల గురించి చెప్పడం జరిగింది. అదేంటంటే, ఒక చేపకు ఎర వేసి చెరువులో గాలం వేస్తాడు, దీన్ని తినడానికి జిహ్వ చాపల్యం అంటాం. ఆ నాలుక రుచి కోసం వచ్చేసి దాన్ని పట్టుకొని లాగడం వల్ల ఆ చేప గాలానికి పడిపోయి దాని ప్రాణాన్ని కోల్పోతుంది. అదేవిధంగా మనిషికి 5 ఇంద్రియాలు ఉంటాయి, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క జీవికి దాని ప్రాణాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. కానీ మానవునికి 5 ఇంద్రియాలు గనక నువ్వు లోపరుచుకోకపోతే నువ్వు బతికేది కష్టము అంటాడు ఆదిశంకరుడు. కనుక ఇంద్రియ నిగ్రహణ కూడా చాలా చాలా అవసరం. అలాగే ధారణ, ఇది మనసుకు సంబంధించింది, అంతర్గత అంగాల్లో ఒకటి అనమాట ధారణ. మనస్సును ఒక విషయంపై నిలిపి ఉంచడం, ధారణ చేయడం, ఒకే దానిపైన కేంద్రీకృతం చేసి సాధన చేయడం, ఒక బిందువును కానీ ఏదైనా ఒక పాయింట్ పెట్టుకొని దాని మీద సాధన చేయడం, ధారణా శక్తిని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ధ్యానము. ఇప్పుడు సాధన చేసే యోగ సాధకుల్లో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానము చాలామందికి అవగాహన ఉంది. ఈ ధ్యానం ఎక్కువ చేయడం వల్ల మనస్సును నిగ్రహించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏ కమ్యూనిటీలో ఏ రిలీజియన్లో చూసినా మనసుకు మందు లేదు, ఏ మెడికల్ శాస్త్రంలో కూడా మనసుకు మందు అంటూ లేదు. ఒకవేళ సైకియాట్రిస్టులు మందులు ఇచ్చినా అవి నిద్రకు ఉపక్రమించడానికి తప్ప వేరే రకంగా పనిచేయవు, అది వారికి కూడా తెలుసు. కనుక ప్రాణాయామ, ధ్యానం ఈ రెండు కూడా మనసును ప్రశాంత చిత్తానికి తీసుకుపోవడానికి ఉపయోగపడేటువంటి అంశాలు. అదేవిధంగా సమాధి. సమాధి స్థితి అంటే పరమ చైతన్య స్థితి అని అంటాం. దీన్నే గురువులు అనేక విధాలుగా అనేక పేర్లతో చెప్పడం జరిగింది. నిర్వికల్ప సర్వికల్ప సమాధి అని, కైవల్యమని, మోక్షమని, తురియా స్థితి అని ఒక్కొక్క గురువు వాళ్ళ సాధనలో అనుభవించిన తర్వాత ఒక్కొక్క పేరు పెట్టారు. పేర్లేదైనా అల్టిమేట్ గోల్, లక్ష్యం ఒకటే. మరి యోగా శాస్త్రం అనేది ఓన్లీ ఆసనాలకు, మానసిక శారీరక రుగ్మతలకు తగ్గించుకోవడానికేనా అంటే కాదు. ఇంకా దీన్ని హయ్యర్ లెవెల్లో, ఉన్నత స్థితిలో ఈ యోగా సాధనను తీసుకొని వెళ్ళొచ్చు. మనం మనుషులు కూడా అలా జీవించవచ్చు. యోగా అంటే ఒక జీవన విధానము, ఇది ఒక కోర్స్ కాదు, ఒక ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక జీవన విధానము. పూర్వీకులు ఎలా జీవించారో ఆ జీవన విధానమే యోగం అనమాట. శ్రీ అరవిందో ఒక దగ్గర చెప్తాడు, లైఫ్ ఈజ్ యోగా అంటాడు, జీవితమే ఒక యోగా అంటాడు అనమాట. అలా జీవించి ఉండాలి. మరి పతంజలి మహర్షి మనకిచ్చినటువంటి యోగ సూత్రాలలో యోగా అంటే ఏంటి అని డెఫినేషన్, నిర్వచనం చెప్పడం జరిగింది. యోగః చిత్త వృత్తి నిరోధః అని అన్నాడు. చిత్త వృత్తి అంటే చిత్తము, మనస్సు, మనస్సు చేసేటువంటి పరిపరి విధాల వృత్తులను నిరోధించేదే యోగా అంటారనమాట. అవిటి వల్లనే మనస్సు చపల చిత్తమై తిరుగుతుంది. మనయేవా మనుష్యానాం కారణం బంధమోక్షయే అన్నారు పెద్దలు. మనసును నియంత్రించడం చాలా కష్టం. మరి దానికి నిరంతరమైనటువంటి సాధన రెగ్యులర్గా చేస్తూ చేస్తూ ఉంటే జీవితంలో కొన్ని భాగం అయిపోయినాయి. ఉదాహరణకి బ్రష్ చేసుకోవడం, ఇలా పొద్దున లేవగానే మన జీవితంలో ఒక భాగం ఎలా అయిందో యోగా సాధన కూడా నిరంతరంలో జీవితంలో కూడా ఒక భాగం చేసుకుంటే అప్పుడు అది మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ యోగా శాస్త్రం ఎలా ఉపయోగపడుతుంది, ఓన్లీ శారీరక మానసిక రుగ్మతల కోసమేనా లేక ఇంకా ఏదైనా ఉందా అంటే, ఇంకా అద్భుతమైనటువంటి

జీవన విధానానికి యోగ శాస్త్రం ఉపయోగపడుతుంది. యోగ అంటే సంస్కృత పదంలో యుజ్ అనే పదం నుంచి వచ్చింది, కలయిక అని అర్థం. ఏంటి కలయిక అంటే మనసు శరీరము కలిసి ఉండడం. ఒక పని చేస్తున్నప్పుడు మన మనసు ఒక దగ్గర పనిచేస్తూ ఉంటే, ఫిజికల్గా భౌతిక శరీరం ఒక దగ్గర పనిచేస్తూ ఉంటే చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ వృత్తిలోనైనా కానీ, ఉదాహరణకి ఇండస్ట్రీలో చేసేవాళ్ళు, ఉదాహరణకి గ్రామ స్థాయిలో చూస్తే కార్పెంటర్స్ మిషన్ మీద వర్క్ చేస్తూ మనసు ఇంకొక దగ్గర పెట్టి మిషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ వేళ్ళు కట్ అయిన సందర్భాలు చూసాం. డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ మనసును ఇంకొక దగ్గర పెట్టి ఫిజికల్గా ఇక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్లు అవ్వడం చూడొచ్చు. ఏ పని చేసినా ఒక డాక్టర్, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రింద నేను పేపర్లో చదివినట్టు గుర్తు, ఆపరేషన్ చేస్తూ సీజర్ కడుపులో పెట్టి కుట్టి కుట్లేసినట్టు మళ్ళీ పెయిన్ వస్తే స్కాన్ చేసినప్పుడు సీజర్ ఉందని గుర్తించి దాన్ని బయటకు తీయడం, ఇలా మనసు శరీరం కలిసి లేకుండా ఉంటే చాలా కష్టం. అందుకని ఏ పని చేసినా మనసు శరీరం కలిసి ఉండి చేస్తేనే ఆ పనిలో, ఆ వృత్తిలో మన వాళ్ళు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ఇది ఉపయోగపడుతుంది. ఇది యోగా యొక్క డెఫినేషన్. ఇంకా అడ్వాన్స్గా ముందుకు వెళితే ఆత్మ పరమాత్మతో కలపడము అని చెప్తూ ఉంటాం. మరి దాన్నే రకరకాలుగా గురువులు చెప్పడం జరిగింది. ఇందాకనే నేను దాన్ని రిపీట్ చేశాను. అలా ఆత్మ పరమాత్మ కలిసినప్పుడు అంత స్థాయికి మనం వెళ్ళకపోయినా పర్లేదు, సామాజికంగా ఈ సొసైటీలో ఎట్లా జీవించాలనే జీవన విధానం కనుక మనం నేర్చుకుని యోగ సాధన చేస్తే ప్రశాంత చిత్తంగా ఉండొచ్చు. కానీ యోగా ఏం చెప్తుంది అంటే, ఎంతమంది ఇప్పుడున్నటువంటి సొసైటీలో ప్రశాంతంగా జీవిస్తున్నారు అని అంటే చాలా తక్కువ మంది. సుఖంగా ఉండొచ్చునేమో కానీ ఆనందంగా లేరు, ప్రశాంతంగా లేరు. డబ్బులు ఉండొచ్చును, కోట్ల రూపాయలు ఉండొచ్చును, బిల్డింగ్లు ఉండొచ్చును, కార్లు ఉండొచ్చును, కానీ మానసికంగా ప్రశాంతంగా లేని జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఈ జీవన విధానంలో ఆచరణ అనేది తగ్గిపోవడం. చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు, కానీ దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు. పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే మానవుడు ఆనంద స్వరూపుడు అని చెప్తున్నాయి. కానీ ఎంతమంది ఆనందంగా ఉంటున్నారంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అనమాట. మాకు మా గురుగారు చెప్తారు, మనిషి చనిపోయేప్పుడు ఇంత ఆనందంగా చనిపోతున్నావా, నీ జీవితం అంతా చివరి దశకు వచ్చింది కదా అని అంటే ఇంకా కోరికలు ఉన్నాయంట. మా మనవరాలు పెళ్లి కావాలా, ఇంకా నేను ఇది చేసేది ఉండే, అది చేసేది ఉండే అని బాధపడుతూ చనిపోతున్నారట. సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించి ఆత్మతృప్తితో వెళ్ళిపోవడం చాలా తక్కువ మందిలో చూస్తాం. దానికి కారణం ఏంటంటే అవగాహన లోపము. ఏంటిది అవగాహన లోపం అంటే, యోగా శాస్త్రంలో మన పంచభూతాలు ఎలా అయితే నిర్మాణం చెంది ఉంది, ప్రకృతి ఏర్పడిందో, అలాగనే ఈ శరీరము పంచకోశాలతో నిర్మాణం చెంది ఉంది. ఏంటి ఆ పంచకోశాలు అనంటే, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఫస్ట్ది ఏం చెప్పాను, అన్నమయ కోశము. అన్నమయ కోశం అంటే శరీరము అని అర్థం. భౌతిక శరీరం, ఈ కనిపించే మొత్తం ఈ శరీరమే అన్నమయ కోశంగా చెప్పబడుతుంది. మరి ఇది ఎలా ఉంటుందంటే, మంచి ఆహారం తీసుకొని రోజు ఆహారాన్ని ఇస్తూ ఉంటే ఈ కోశం నిలబడుతుంది. అన్నమయ కోశం అంటే శరీరాన్ని పుష్టిగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకొని ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయడము, రోజు యోగా సాధన చేయడము, లేదంటే వాకింగ్కి వెళ్ళడం, ఇట్లాంటి కొన్ని చేస్తూ ఉంటే శరీరాన్ని సౌష్ఠవాన్ని మంచిగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది ఎలా ఉంటుంది అంటే, ఆహారం అని చెప్పాం, ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అంటే, ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో ఫాస్ట్ ఫుడ్ల కాడికి వెళ్ళిపోయినాం మన జీవితం అంతా. రాత్రి 11-12 గంటలు కూడా తింటూ ఉన్నారు. అది ఎప్పుడు డైజెషన్ అవుతుంది, ఎప్పుడు పూర్తిగా విసర్జించబడుతుంది అని అంటే ఆలోచించాల్సిన అవసరమే. ఇలా అసహజమైనటువంటి ఆహారానికి మనిషి అలవాటు పడిపోవడం వల్ల, ప్రకృతికి దూరంగా ఉండే అటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల మనిషి అన్నమయ కోశాన్ని తనకు తానుగా మురికిగా చేసుకుంటున్నాడు. దానివల్ల టాక్సిన్స్ ఏర్పడి అనేకమైనటువంటి రుగ్మతలకు గురవుతున్నాడు. అన్నమయ కోశాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియలు కూడా యోగశాస్త్రంలో షట్ క్రియలు అంటారు. 6 రకాలుగా ఇంటెస్టైన్స్ని, చిన్న పెగులు, పెద్ద పెగులు, జీర్ణాశయాన్ని అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఇంత డీప్గా సాధన చేసి వెళ్ళి క్లీన్ చేసుకోగలిగితే అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకోగలం. 2వది అన్నమయ కోశము, ప్రాణమయ కోశం అని చెప్పాం. ప్రాణమయ కోశం అంటే మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే తల్లి కడుపులో నుంచి జన్మ తీసుకున్నామో అప్పుడే మన శ్వాస అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనం యోగా సాధన చేస్తున్నట్టే, దాన్నే మనం ప్రాణాయామాన్ని కూడా చెప్తున్నాం. మామూలుగా ఆసనాలు వేస్తారు కొంతమంది కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు, అక్కడ లేదా స్టేజ్ మీద చేసేటప్పుడు ఆసనాలు వేస్తారు. అది ఒక ప్రదర్శన మాత్రమే అవుతుంది. నిజంగా యోగా సాధన తన కోసం తను చేసుకున్న వాళ్ళు ఆసనం వేసిన తర్వాత, ఆ ఆసనంలో వేసినప్పుడు ఎప్పుడు శ్వాస తీసుకోవాలి, ఎప్పుడు శ్వాస వదిలేయాలని తెలిసినప్పుడు ఇంటర్నల్గా ఉన్నటువంటి అంగాలకి, ఆర్గాన్స్కి అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. లోపల ఉన్నటువంటి అంగాలను కూడా ప్యూరిఫికేషన్ చేయడానికి శ్వాస అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మన చేతి వేలలో ఒక వేలుకి గట్టిగా ఒక దారాన్ని కట్టి ఉంచి, ఒక 15-20 నిమిషాల తర్వాత ఒక పిన్ తీసుకొని పైన ఇలా గుచ్చితే స్పర్శ ఉంటుందా అనుకుంటే, స్పర్శ ఉండే అవకాశం లేదు. ఎందుకనంటే అక్కడ జీవశక్తి అనేది, ప్రాణశక్తి అనేది
అక్కడికి అందట్లేదు. మనం సైన్స్లో ఆక్సిజన్ అంటాం, యోగా భాషలో ప్రాణశక్తి అని చెప్తాం. ఎక్కడైతే ప్రాణశక్తి లోపం ఏర్పడుతుందో అక్కడ జీవకణాలు చనిపోతున్నాయి, అంటే మృత కణాలుగా తయారవుతున్నాయి, అక్కడ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అలా ప్రాణాయామ ద్వారా మనం శరీరంలో కొన్ని మనకు ఋషులు మహర్షులు ఇచ్చినటువంటి

ముద్రలున్నవి, ఆ ముద్రలు వేసుకొని మనం ప్రాణాయామ సాధన చేస్తే మనకు ప్రాణశక్తి, ఇందాక నేను చెప్పినట్టు ప్రాణశక్తి అంటే ఆక్సిజన్, ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి, తలవైపు కావాలంటే తలవైపుకి, కాళ్ళ వైపుకు కావాలంటే కాళ్ళ వైపుకి, మధ్య భాగములో జీర్ణాశయానికి, గుండెకు, ఎక్కడికి కావాలనుకుంటే, ఏ ఆర్గానిక్కి ప్రాణశక్తి కావాలనుకుంటే అక్కడికి పంపించేటువంటి ముద్రలు చేతి వేళ్ళలో మార్పు చేసుకొని ప్రాణాయామ సాధన చేస్తే మన లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా ప్యూరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని మనం ప్రాణాయామ అంటున్నాం. మరి ప్రాణాయామ ఒకటే చేసుకుంటూ ఉంటే సరిపోతుందా అని అంటే కాదు. దానితో పాటు మనం కొన్ని ఆహార నియమాలు, ప్రాణాయామ కూడా రెండు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఈ ప్రాణాయామ, ధ్యానము కూడా రెండు మనిషి యొక్క మానసిక స్థితిని కామ్గా, కూల్గా చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత అన్నమయ కోశము, ప్రాణమయ కోశం, తర్వాత మనోమయ కోశం, మనస్సు. ఇందాక నేను చెప్పినట్టుగా మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయే అన్నారు పెద్దలు. ఎందుకనంటే ఈ మనసే మనల్ని చాలా పరిపరి విధాలుగా తిప్పుతూ ఉంటుందన్నమాట. మనస్సును ఒక కవి ఎక్కడో రాసినట్టు నేను చదివాను, కోతి లాంటిదట. అంటే గతంలో ఆయన రాసినప్పుడు కోతి లాంటిది, నేను పర్సనల్గా ఒకటి యాడ్ చేసుకున్నాను, ఏంటంటే తాగిన కోతి లాంటిది అనమాట. అది ఒకే దగ్గర కూర్చుండబెడితే కూర్చుండేటువంటి అవకాశం లేదు, మనసు అలా చేస్తూ ఉంటుంది. కనుక మనసును నియంత్రించడానికి ఎలాంటి మెడిసిన్ అనేది లేదు. దానికి స్టెబిలిటీగా కూర్చొని ధ్యానం చేస్తూ, ప్రాణాయామ చేస్తూ ఉంటే మనసు కామ్గా, కూల్గా అవుతుందన్నమాట. ఈ ప్రాణాయామ సాధన ద్వారా, ధ్యానం ద్వారా మనసు యొక్క ప్రశాంతత ఎలా చేకూరుతుంది అనే సందేహం కూడా రావచ్చు. ఇక ప్రాణాయామ సాధన చేయడం వల్ల మన యొక్క శ్వాస రేటును 3 సైకిల్స్కి తగ్గించగలుగుతాం. సుమారుగా మనిషి 12 నుంచి 15 శ్వాసలు సైకిల్స్ చేస్తాడు. నేను హార్ట్ బీటింగ్ గురించి చెప్పట్లేదు, శ్వాస విధానం గురించి చెప్తున్నాను. 15 శ్వాసలు చేసేటువంటి వ్యక్తి ప్రాణాయామ సాధన రెగ్యులర్గా చేస్తే 3 శ్వాసలకు తగ్గించబడుతుంది. శ్వాస రేటు ఎప్పుడైతే తగ్గుతుందో మనిషి ప్రశాంతంగా, కామ్గా, కూల్గా అవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేది ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు, అనుభవించి ఉన్నారు. కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకున్నా, ఎదుటి వాళ్ళని మీరు గమనించినా తెలుస్తుంది, శ్వాస రేటు పెరుగుతూ ఉంటుంది, బ్రీతింగ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఆ కోపంలో ఎవరిని దూషిస్తున్నాము, ఎవరిని మాటలు అంటున్నాం అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో శ్వాస రేటు పెరుగుతూ ఉంది. అంటే శ్వాసకి, మానసిక ప్రశాంతతకి లింక్ అయి ఉందన్నమాట. నువ్వు ఎంత శ్వాస రేటును తగ్గించగలిగితే మానసిక ప్రశాంతత అంతగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఎంత శ్వాస రేటు తగ్గిస్తూ ఉంటే శ్వాస రేటును బట్టి మన మానసిక స్థితి తగ్గుతుందన్నమాట. అదే మా క్లాసులకు వచ్చిన వాళ్ళు కూడా 21 డేస్ క్యాంప్స్ మేము చేస్తాం, అది అయిపోయిన తర్వాత అవునండి నాకు మానసికంగా ఇంతకు ముందు కంటే బాగున్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ శ్వాస రేటును తగ్గించబడమే. వాళ్ళకు కూడా తెలియదు తన శ్వాస రేటు తగ్గినని, సాధకుడు కూడా తెలియదు. కొద్ది రోజుల తర్వాత తనకు అర్థమవుతుంది నా శ్వాస రేటు గతంలో కంటే తగ్గింది అనేది అర్థమవుతుంది సాధన చేస్తూ ఉంటే. బుద్ధుడు చెప్పినట్టు ధ్యానం అని అంటే చాలా మంది ఏదైతే అనుకుంటారు, మనం అన్ని కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం, కానీ నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి అని మాకు గురువుగారు చెప్పినప్పుడు మాకు అర్థం కాలే. తర్వాత అర్థమైంది, మనం బయట ప్రపంచాన్ని చూస్తున్నాం, నీ లోపలికి నువ్వు ప్రపంచం, లోపల ఒక ప్రపంచం ఉంది, అంతర్గత ప్రపంచం. ఆ ప్రపంచం లోపలికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. ఎలా అంటే ఒక చక్కని ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు మా సాధకులతో చెప్తా ఉంటాను. ఒక సముద్రం దగ్గర కానీ, ఒక చెరువు దగ్గర కానీ వెళ్ళి కూర్చున్నప్పుడు అలల శబ్దం చాలా బాగా వినబడతా ఉంటుంది మనకి. ఒక స్విమ్మింగ్ చేసే అతన్ని కనుక స్విమ్మింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ శబ్దం ఉండదు. నీటి లోపలికి వెళ్ళిన కొద్దీ శబ్దం ఉండదు, మీద మాత్రమే అలజడి ఉంటుంది. అంటే మనం పై పైన చూస్తున్నాము, లోపల నీ అంతర్గతానికి ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో, నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే సాధన ద్వారా లోపలికి చూసుకునేటువంటి మార్గాన్ని ఎంచుకొని లోపలికి వెళ్ళే సాధన కనుక నువ్వు చేయగలిగితే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత విజ్ఞానమయ కోశం. ఇది చాలా చాలా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము. ఈ 3 కోశాల కంటే చాలా సున్నితమైనటువంటి, ఒక్కొక్క కోశానికంటే ఒక్కొక్క కోశం ఉన్నతమైనది, సున్నితమైనది కూడా. ఈ 3 కోశాల కంటే విజ్ఞానమయ కోశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కోశం. అన్ని ఇంపార్టెంటే, అందులో విజ్ఞానమయ కోశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సమాజంలో జరిగేటువంటి చాలా చాలా కారణాలకి, లేదంటే జరుగుతున్నటువంటి గొడవలకి, భార్యాభర్తలు కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ, పార్ట్నర్స్ కానీ, ఏదైనా బిజినెస్ పార్ట్నర్స్ కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, సబార్డినేటర్కి, తర్వాత జూనియర్కి కానీ, ఈ మధ్యలో వచ్చేటువంటి తారతమ భేదాలు ఎందుకు వస్తున్నాయంటే అవగాహన లోపాల వల్ల వస్తున్నాయి. దీన్నే మనం విజ్ఞానమయ కోశం అంటాం. ఈ విజ్ఞానమయ కోశాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. ఒకటి చెప్తే ఇంకొకరు ఇంకొక విధంగా అర్థం చేసుకోవడం, చెప్పిన దాన్ని ఆంతర్యం ఏంటనేది సరిగా తీసుకోకపోవడం. ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్లో పిల్లల్ని కనుక చూస్తే, ఒక క్లాస్ రూమ్లో 40 మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ పాఠం చెప్పినప్పుడు ఆ పాఠం ఉద్దేశం ఏంటి, అది ఎందుకు నిర్దేశించబడింది, ఆ క్లాస్కే ఎందుకు ఇవ్వబడింది అనేది టీచర్ వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ మానసిక పరిణతిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందువల్ల పరీక్ష రాసినప్పుడు వాళ్ళ మార్కులు కూడా ఒక్కొక్క విధంగా వస్తాయి. ఒకరు క్లాస్ ఫస్ట్ వస్తారు, ఒకరికి ర్యాంక్ వస్తుంది, ఒకరు మిడిల్లో వస్తారు, ఒకరు ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. 40 మంది ఉంటే 40 రకాలుగా మార్కులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత

బట్టి వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ విజ్ఞానమయ కోశాన్ని కనుక సరి చేసుకొని జీవన విధానం కనుక స్టార్ట్ చేస్తే మనిషి ప్రశాంతంగా ఉండొచ్చు, ఎవరితోని ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా ఆనందంగా జీవించవచ్చు. చివరిది ఆనందమయ కోశం అని చెప్పాను. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశానికి ఏమీ చేయక్కర్లేదు. ఇప్పుడున్న సొసైటీలో ఉరుకుళ్ళ పరుగుల జీవితంలో కంప్యూటర్ యుగం అని చెప్పుకుంటూ మనం ప్రతిదానికి పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతూ చేస్తున్నాం. ఆ పరిగెత్తడంలో దేనికి చేస్తున్నాం అంటే సంతోషం కోసం, ఆనందం కోసం అని చెప్తా ఉన్నాం. కానీ ఆ చేసే పనిలో తృప్తి లేదు, చేసే పనిలో ఆతురత, చేసే పనిలో అవగాహన లేక కొంత, ఇలా ప్రతిది మిస్ అవుతున్నాం. ఆనందం లేదు, సుఖంగా ఉంటున్నారేమో, డబ్బులు సంపాదిస్తున్నారేమో, కార్లు బంగ్లాలు అన్ని సంపాదిస్తున్నారేమో, కానీ సంతోషంగా ఉండొచ్చు వాళ్ళంతా, కానీ సుఖంగా ఉండట్లే. ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో కనుక కానీ చూసుకున్నప్పుడు వాళ్ళకి చాలా హంగులు ఆర్భాటాలు ఉంటాయి. ఇంట్లో ఏసీ ఉంటుంది, కారులో ఏసీ ఉంటుంది, ఆఫీస్లో ఏసీ ఉంటుంది, కానీ అతని బ్రెయిన్లో నాన్ ఏసీ ఉంటుంది. ఎప్పుడు ఆనందంగా జీవించినటువంటి దాఖలాలు లేవు. సార్ బాగున్నారా, ఎలా ఉన్నారా అని అడిగితే కొంతమంది చెప్తారు అంతా బాగానే ఉన్నాయి, డబ్బులు బాగానే వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ తృప్తి లేదు, అన్నం తినడానికి కూడా టైం లేదు అంటున్నారు. మరి మరింత చేసి ఎందుకు అని అంటే దానికి ఆన్సర్ లేదు. ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. పీస్ ఆఫ్ మైండ్ అంటున్నప్పుడు పీసెస్ పీసెస్ అయిపోయింది అనమాట. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, మేధావులు, బిజినెస్ వాళ్ళని కనుక చూస్తే వాళ్ళు కొంతమంది యోగుల దగ్గరికి, సన్యాస దీక్ష తీసుకున్నటువంటి సాధకుల దగ్గరికి వెళ్ళి ఆశ్రమాలలో కూర్చుండి స్వాంతన పొంది వస్తున్నారు, దేవాలయాలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు. ఎందుకనంటే మానసిక ప్రశాంతత కోసమే. అక్కడికి వెళ్ళినప్పుడు మానసికంగా ఉంటున్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ప్రశాంతత లేదు అంటున్నారు. దానికి కారణం ఏంటంటే నువ్వు టెంపుల్కి వెళ్ళినా, ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒక మసీదుకు వెళ్ళినా, ఒక చర్చికి వెళ్ళినా అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుందన్నమాట. ప్రశాంతంగా ఉండడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ చేయబడి ఉంది. కనుక అక్కడికి పోతే నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు. ఆ ప్రదేశంలో కూర్చున్నప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచనలు లేకుండా స్థిరంగా ఎలా కూర్చొని కొద్దిసేపు మనస్సును శ్వాస పైన పెట్టేసి కూర్చొని ఉంటున్నావో అలా నువ్వు రోజు నిరంతరంగా సాధన చేసి ఉంటే నీవు ఎక్కడ ఉన్నా హాయిగా ఆనందంగా ఉండొచ్చు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యశ్చత్ బ్రహ్మతి రమతే చిత్తము నందతి నందతి నందత్యవ అన్నారు ఆదిశంకరుడు. నువ్వు ఎక్కడైనా ఉండు, ఎలానైనా ఉండు, యోగుల్లో ఉండు, భోగుల్లో ఉండు, ఎవరు లేకున్నా ఒక్కడివైనా ఉండు, ఈ బ్రహ్మ జ్ఞానము నీతోని ఉంటే, ఈ యోగ సాధన అనే జ్ఞానము నీతోని కనుక ఉంటే నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పాడు. అది చెప్పిన ఆదిశంకరుడు ఇంకొక దగ్గర ఇంకొక విధంగా చెప్పడం జరిగింది. అరే ఇంత మంచి సాధన ప్రపంచానికి అందిద్దామంటే ఎవరూ నేర్చుకోవడానికి రావట్లేదే అంటున్నావు. మనం కూడా చూస్తాం, ఇలా ఒక శిబిరం స్టార్ట్ చేస్తున్నామండి మీరు వస్తారా అని అంటే ఇప్పుడు సమయం లేదండి, నెక్స్ట్ బ్యాచ్లో వస్తాం, ఇలా చెప్తూ ఉంటారు. సమయం ఉండదు, మనమే కల్పించుకోవాలి. ఒకసారి హాస్పిటల్ కనుక పోయినాం అనుకోండి, ఏదో స్టమక్ పెయిన్ వచ్చిందని, మరి హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ అంతా స్కాన్ చేసి నీకు చాలా సీరియస్ ఉన్నదయ్యా, ఇంకొక 2 డేస్ అయితే నువ్వు ప్రాణాపాయ స్థితిలో పడతావు, ఇక్కడే ఉండు, ఆపరేషన్ చేయాలంటే ఇంటికి ఫోన్ చేసి పిల్లలకి లేదా భార్యకో చెప్పేసి డబ్బులు పట్టుకుని రండి, నేను అడ్మిట్ అయినా అని చెప్తావు. కానీ మొదటి నుంచే గనక ఆ ఆరోగ్యం మీద కొంత దృష్టి పెట్టి నువ్వు సాధన కనుక చేయగలిగితే ఆ అవకాశం నీకు వచ్చే ఉండేది కాదు. ఇలాంటి బాధాకరమైన విషయాలు మనం చెప్పుకునే వాళ్ళం కాదు. శరీరం ఏం చెప్తుందనంటే ఒక రోజులో 24 గంటలు అయితే ఆ 1 గంట నా కోసం నువ్వు శరీరానికి శ్రమను ఇవ్వు, శ్రమించు, గ్రౌండ్కు వెళ్ళు లేదా యోగా సాధన లేదా జిమ్కి వెళ్ళు, భౌతిక యాక్టివిటీస్ ఏదైనా ఒకటి చేసి ఉంటే నిన్ను 23 గంటలు నేను చూసుకుంటాను అని చెప్తుంది. చాలామందికి ఈ అవగాహన లేదు, ఉన్నా సమయం ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఆ ఆరోగ్యం చెడిపోయాక నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎన్ని కోట్లు సంపాదించినా ఏమి చేయలేము. దీనికి చక్కటి ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ఇచ్చాడు. తనకి అనారోగ్యమై డాక్టర్లు వైద్యం చేసినప్పుడు, ఇంకా నేను చనిపోతున్నా అనే ఆయనకు అర్థమైనప్పుడు అందరిని పిలిచి చెప్పాడట, నాకు శరీరానికి మాత్రమే వైద్యం చేయగలరు, ప్రాణాన్ని కాపాడలేరు ఏ డాక్టర్ అయినా ఎవరైనా, కనుక నేను చనిపోయిన తర్వాత నా శవపేటికను డాక్టర్లే మోయాలి అని చెప్పాడు. అదేవిధంగా నేను వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలన్నీ సంపాదించాను, ఇవన్నిటిని కూడా పోయేటప్పుడు ఏం తీసుకుపోతలేను, వీటి కోసము ఈ ప్రపంచాన్ని గెలవడం కోసం నా జీవితం అంతా దారపోశాను, కానీ జీవితంలో చాలా ఆనందం కోల్పోయాను, నా ఆప్తులను కోల్పోయాను, నేను వెనుకకు తిరిగి చూసుకుంటే నా వెనుక ఏమీ లేదు, కనుక మీరు కూడా ఇలానే చేయకండి అని ఆయన చేతులు బయటకు పెట్టి సమాధి కట్టమని చెప్పారట. అట్లాంటి గొప్ప వాళ్ళు చెప్తేనే మన సమాజానికి అర్థమవుతుంది. స్టీవ్ జాబ్స్ తను కూడా చెప్పాడు, నేను చివరి దశలో ఉన్నప్పుడు నా మంచం తప్ప నాతో పాటు ఏమీ లేదు, నేను చాలా కోల్పోయాను ఈ సమాజంలో, ఆనందాన్ని కోల్పోయాను అని చెప్పాడట. అలా ప్రతి ఒక్కరు కూడా ఉరుకుల పరువుల జీవితంలో కొంచెం టైం పెట్టి ఈ యోగా సాధనని కనుక మనం యాడ్ చేసుకుంటే ప్రతి క్షణం ఎంత కష్టమైన దాన్ని, కష్టాలు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. పుట్టిన ప్రతి జీవికి ఏదో ఒక రకమైనటువంటి మానసిక వేదన ఉంది, ఆ వేదన నుంచి

బయటపడేసేదే అద్భుతమైనటువంటి సాధన, యోగ సాధన. దీని యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్గా చెప్తాం, జీవకళా శాస్త్రంగా చెప్తాం. మనం చాలా శాస్త్రాలు చదువుతున్నాం. ఒక కలెక్టర్ కావాలంటే చాలా పుస్తకాలు చదవాలి, ఒక లాయర్ కావాలంటే చాలా పుస్తకాలు చదవాలి, ఒక అద్భుతమైనటువంటి డాక్టర్ కావాలంటే చాలా పుస్తకాలు చదవాలి, కానీ ఒక మంచి మనిషి కావాలంటే చిన్న భగవద్గీత చదివితే చాలు. ఎందుకనంటే ప్రతి భగవద్గీత చాప్టర్ అంతా యోగము, భక్తి యోగము, సాంఖ్యయోగము, ఇలా ప్రతి దానికి యోగము యోగము యోగం అనేది. యోగం అంటే కలిసి ఉండడం. ఏంటి కలిసి ఉండడం? ఇందాక నేను చెప్పినట్టు మనసు శరీరం కలిసి ఉండడం. ఇలా కలిసి ఉన్నంతసేపు మనం హాయిగా ఆనందంగా ఉండొచ్చు. యోగా సాధన నిరంతర సాధన చేస్తే తప్ప, ఏదో టైంపాస్కి వెళ్ళి నేను యోగా చేస్తానని ఫోటోల కోసము చాలామంది అలా చేస్తూ ఉంటారు సమాజంలో. అలా వెళ్ళి చేసినంత మాత్రాన నీకు ఆ ప్రశాంత చిత్తాన్ని నీ పొందడానికి అవకాశం లేదు. ఇంత చెప్పిన ఆదిశంకరుడు ఇంకొక దగ్గర ఈ సాధన గురించి మళ్ళీ ఒక శ్లోకంలో చెప్పాడనమాట. బాలాస్తావత్ క్రీడాసక్త, వృద్ధాస్తావత్ చింతాసక్త, తరుణీస్తావత్ క్రీడాసక్త అని చెప్పాడు. ఇలాంటి సమయంలో యోగా సాధనకి టైం లేదనమాట. ఏంటి అదనంటే, పిల్లలుగా ఉన్నప్పుడు ఆటల పైన, వృద్ధాప్యంలో చింత, నాకు పెన్షన్ రాలేదు, ఇది రాలేదు, ఇంకా అది ఇది, అమ్మాయి పెళ్లి కాలేదు, ఇట్లా చింతతో ఉంటారట. మరి యుక్త వయసు వచ్చి పెళ్ళైన తర్వాత సంసార బంధంలో పడి ఆ సంసారాన్ని పోషించడం కోసం కష్టం చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనిషి జీవితంలో ఒక భాగమే. అవన్నిటిని సమన్వయం చేసుకొని జీవించడమే సమాధి. సమత్వం యోగ ఉచితే అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. అంటే ఏంటి సమత్వం యోగ ఉచిత అంటే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండింటిని ఒకేలాగా తీసుకోవడం. ఈరోజు ఒక వ్యక్తి దగ్గర సరిపోయినంత డబ్బు ఉంది, ఆనందంగా ఉన్నాడు అనుకో, నేనే గొప్పవాడిని అని అనుకుంటా ఉంటాడు. కష్టం వస్తే నాకు ఇంతకంటే ఇంకా కష్టంలో ఎవరికి లేదు ఈ ప్రపంచంలో అని బాధపడుతూ ఉంటాడు. అలా కాకుండా రెండింటినీ ఒకేలాగా తీసుకోవడం. కొంతమంది మనం సమాజంలో చూస్తూ ఉంటాం, చిన్న స్థాయి నుంచి ఎదిగినప్పుడు నేను ఎలా ఎదిగిన అనేది మర్చిపోయి ఆ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్నేహితులను కింది స్థాయిలో కూడా దూషిస్తూ ఉంటారనమాట. అది కరెక్ట్ కాదు. రెండింటిని అప్పుడు ఎట్లా ఉన్నావు ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి. నీ స్నేహితుల దగ్గర గతంలో ఎట్లా ఉన్నావు ఇప్పుడు అట్లనే ఉండాలి. దాన్నే మానసికంగా సమత్వం అంటాం, బ్యాలెన్స్డ్ స్టేట్ అంటాం అనమాట. దీన్నే సంయమ అంటాం, సమత్వంగా ఉండడం. ఉదాహరణకి రామాయణంలో కనుక చూసుకుంటే శ్రీరాముడికి తన తండ్రి దశరథుడు పట్టాభిషేకం చేస్తా నేను రాజును చేస్తా అన్నప్పుడు ఆయనేమి సంతోషంగా ఉప్పొంగిపోలేదు. మళ్ళీ రాత్రికి రాత్రే అదంతా ప్రక్రియ మారిపోయి నువ్వు అడవులకు వెళ్ళాలని తెల్లారేసరికి ఆయనకు సమాచారం అంతే, రాజును చేస్తా అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో అడవులకు వెళ్ళడానికి కూడా అంతే సంతోషంగా దాన్ని తీసుకున్నాడు అనమాట. రెండింటిని ఒకేలాగా తీసుకోవడమే సమాధి స్థితి, స్థుర్య స్థితి అంటాం. మనం మామూలుగా అనుకునే సమాధి కాదు ఇది. సమాధి అని అంటే చనిపోయిన వాళ్ళని పెట్టే అది కాదు. సమాధి స్థితి అంటే మానసికంగా సమత్వంలో ఉండడం. ఆనందం వస్తే ఉప్పొంగిపోవడం, కష్టం వస్తే దిగజారిపోవడం. చాలామంది రైతులు కానీ, బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు కృంగిపోయి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. నిజానికి యోగా శాస్త్రం అనేది ఒక ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాస శిక్షణ అని కూడా చెప్పవచ్చు ఒక రకంగా. మరి యోగా అనేది ఓన్లీ ఆసనాలకే కాదని నేను మొదలే చెప్పాను. ఇలాంటి మంచి శిబిరాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఈ యోగా డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒకసారైనా ఈ సాధనను ఆచరించి అనుభవించి ఆచరణలోకి తీసుకొచ్చి దాంతో పాటు కనుక జీవించి ఉంటే ప్రతి ఒక్కరు కూడా హాయిగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంది. ఈ ఆనందం అని నేను చెప్తున్న దానికి డబ్బుతో ప్రమేయం లేదు, వస్తువులతో సంబంధం లేదు, బిల్డింగ్లతో సంబంధం లేదు, నీ ఏ దాంతో సంబంధం లేదు. నీ అంతర్గతంగా నువ్వు ఎట్లుంటున్నావు అనే దాని మీద అవగాహన కల్పించుకుంటే సరిపోతుంది. విజ్ఞానమయ కోశంలో ఇవన్నీ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మంచి యోగా సాధన సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చూసి ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మీరు సాధన చేసి మీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించండి. జీవితాన్ని చాలామంది బ్రతుకుతున్నారు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. ఉదాహరణకి మనం ఒక సినిమా చూసినాం అనుకోండి, ఒక యాక్టర్ని కనుక చూస్తే అందులో ఆ యాక్టర్ బాగా అసలు ఆ పాత్రలో జీవించాడా అని చెప్తాం. అది ఒక యాక్టింగ్ చేయడానికి, కొన్ని గంటలు చేయడానికి ఆ క్యారెక్టర్లో తను జీవించినప్పుడు నీ నిజ జీవితంలో నీ జీవితాన్ని నువ్వు బ్రతకడం ఎందుకో ఒకసారి ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని ఆస్వాదించాలి, ఆ జీవితాన్ని జీవించాలి. ప్రతిదాన్ని, ప్రతి జీవితంలో ప్రతి క్షణం, ఏ క్షణానికి ఆ క్షణం ఆనందంగా జీవించడం అనేది నేర్చుకుంటే సరిపోతుంది. సోక్రటిస్ ఒక దగ్గర ఆయనకు విషమిచ్చి చంపేటప్పుడు కొద్ది గంటలే, ఒక 2 గంటల సమయం ఉందంట ఆయనకి జుడిషియల్గా నిర్ణయం తీసుకొని చంపడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ 2 గంటల సమయంలో చివరి కోరిక ఏంటి అని అడిగారట. అడిగితే కొద్దిసేపు కళ్ళు మూసుకొని అలా చూసి ఒక విండో నుంచి ఆయనకు ఒక పియానో వాయించే ఒక బెగ్గర్ వాయిస్తుంటే విన్నాడంట, అతను తీసుకొచ్చి నాకు నేర్పించండి అన్నారంట. అదేందని వీళ్ళంతా ఆశ్చర్యపోయారు.
కానీ పిలిపించారు. పిలిపించిన తర్వాత ఒక 1 అవర్ ఆ భిక్ష మెత్తుకునే అతని దగ్గర అది నేర్చుకున్నాడు, పియానో నేర్చుకున్నాడు. తర్వాత అది ప్లే చేస్తే

0: కొద్ది గంట కూడా, మిగిలిన ఒక గంట కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న తను అడిగాడట, సెంట్రీ అడిగాడట, ఏంటి నువ్వు నేర్చుకుని చివరి క్షణంలో ఎవరికి నేర్పుతావు అంటే, నా చివరి క్షణం వరకు కూడా నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అన్నాడంట. అది జీవితం కదా, అలా జీవించడం మనం మిస్ అయిపోతున్నాం. మన జీవితంలో చివరి దశకు వచ్చేసి ఇంకా ప్రాణం పోతున్న కొద్ది సెకండ్లలో, కొద్ది టైంలో ఎవరైనా అడిగితే తృప్తిగా ఉన్నావా, ఇంకా నేను వెళ్ళిపోతున్నావు కదా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి, బాగున్నావా, ఆనందంగా ఉన్నావా అంటే, నేను ఆనందంగా లేనని ఇంకా చాలా నా కోరికలు నేను వేళ్ళ మీద లెక్క పెడతా ఉంటారట. అది కాదు జీవితం. ప్రతి ఒక్కరు కూడా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జీవించాలి. కుటుంబం ఎంజాయ్ చేయాలి, మీరు ఎంజాయ్ చేయాలి. యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది అంటే, ప్రతి ఒక్కరికి భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చింది కష్టాల కోసమో, దుఃఖాల కోసమో, నరకం కోసమో కాదు. ప్రతి క్షణాన్ని ఆనందంగా ఉంటూ, నేను నీవు ఆనందంగా ఉంచుకుంటూ ఇతరులకి ఆనందాన్ని పంచడం కోసమే ఈ యోగా సాధన అనేది ఉపయోగపడుతుంది. కేవలం ఆసనాల కోసం కాదు, ఆసనాలు కూడా అవసరమే. ఎందుకనంటే స్థిరంగా కూర్చొని నువ్వు ధ్యానం చేయాలంటే ఎక్కువసేపు కూర్చోలేవు. ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే స్థిరంగా కూర్చున్నటువంటి స్థితి వస్తుంది. పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్పడం జరిగింది, స్థిరం సుఖం ఆసనం అన్నారు. ఆసనం ఎట్లా ఉండాలి? స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలా, వెన్నెముక స్ట్రేట్ గా పెట్టి కూర్చోవాలా, ముద్ర వేసి కూర్చున్నావు, భైరవ ముద్రలో ధ్యానం చేస్తున్నావు అంటే ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చోవాలా. లేదా పిరమిడ్ స్పిరిచువల్లో నేను చదివాను, మన వయసు ఎంతో అంతసేపు శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవడం. అనేక రకమైనటువంటి ధ్యానాలు ఉన్నాయి. గైడెడ్ మెడిటేషన్ ఉన్నది, సోహం ధ్యానం ఉంది, విపశ్యన ధ్యానం ఉంది, ఇలా చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి. మనం ఎంతో టైము వేరే వేరే అంశాలపైన వేస్ట్ చేస్తున్నాం. కొద్ది సమయము నేర్చుకునడానికి పెట్టి తర్వాత మనం మన ఇంట్లో కూడా సాధన చేసుకోవడానికి అవకాశం ఉంది. రెగ్యులర్గా ఈ సాధన ఎవరైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తారో వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తట్టుకొని ఆనందంగా జీవించడానికి ఈ యోగా సాధన ఉపయోగపడుతుంది. ఇది ప్రాక్టికల్గా రుజువైనటువంటి అంశం తప్ప నేనేదో ఊరికే మాటలు చెప్పట్లేదు. నేను కూడా నా వ్యక్తిగత జీవితం నుంచి కూడా కొన్ని అనుభవాలను నేను ఇందులో జోడించి చెప్పడం జరిగింది. ఒకనొక సందర్భంలో నేను కొన్ని లక్షల రూపాయలు బిజినెస్లో లాస్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా నేనేం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక యోగా శిబిరం దొరికింది. ఆ శిబిరంలో చేసిన తర్వాత నేను అప్పుడు నిర్ణయించుకున్నాను, నాలాగే ఎంతోమంది జీవితంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు, అలాంటి వాళ్ళకి నేను శిక్షకుడిగా తయారైతే, నేను ఒక యోగా టీచర్గా తయారైతే, ఒక ఆచార్యుగా తయారైతే చాలామందికి ఈ సాధన అందించవచ్చు అనే ఉద్దేశంతో నేను యోగా టీచర్గా ట్రైనింగ్ తీసుకొని చేయడం జరిగింది. నా జీవితంలో ప్రతి క్షణం ఆనందాన్ని ఎట్లా పొందాలని చూస్తూ ఉంటాను, ప్రతి క్షణం ఆనందంగా ఉంటాను. మా అమ్మా నాన్న నాకు సదానందం అని పేరు ఇచ్చారు. ఆ పేరు ఎందుకు ఇచ్చారో నాకు చిన్నప్పుడు తెలియదు. ఈ సాధనకు వచ్చి గురువు గారి సమక్షంలో సాధన చేస్తూ చేస్తూ ఉంటే నాకు తెలిసింది, సదా ఆనందం, ప్రతి క్షణం ఆనందంగా ఉండడం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చివరి క్షణం వరకు కూడా ఆనందంగా ఉండి మనం ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలి, అలా జీవించాలి, అదే జీవితం. దాన్ని చెప్పేదే యోగ శాస్త్రము, ఇంతకంటే ఏమీ లేదు. యోగ అంటే ఆనందంగా ఎలా జీవించాలి అనేది మనం ఈ యోగ శాస్త్రం ద్వారా నేర్చుకోవచ్చు. కనుక మరొకసారి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయండి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా యోగా సాధనను అభ్యసించండి. ఆ అభ్యాసాన్ని నిరంతరంగా కొనసాగించి ఆచరించండి. ఆచరణలోనే ఉంటుంది. చాలామంది బుక్స్ చదువుతూ ఉంటారు, వేరే వేరే సెంటర్లోకి వెళ్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టరు. ఆచరించినప్పుడే దాని యొక్క ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు యోగా ఆరోగ్యానికి ఆధ్యాత్మిక మార్గం, యోగా గురువు శ్రీ గౌరోజు సదానందం గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా ఆలాపన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.

ఆత్మబంధువు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. ఆత్రేయ గీతానికి ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆదిత్య 365 ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.

0: చందమామ. ఈ చిత్రం కోసం ఆశా భోన్స్లే, కెఎం రాధాకృష్ణన్ స్వీయ సంగీతంలో పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం.
1: ధీమ్ ధనకధీమ్ తడిడ తక ధీమ్ ధనకధీమ్

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అల్లరి ప్రియుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చంద్రముఖి ఈ చిత్రం కోసం యదుబాలకృష్ణన్ సుజాత పాడిన పాట, వెన్నెలకంటి గీతానికి విద్యాసాగర్ సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తరువాతి పాట లాయర్ సుహాసిని. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పడిన పాట.

చిన్నోడు ఈ చిత్రం కోసం సునీత వేణుపాడిన పాట శుద్దాల అశోక్ తేజ గీతానికి రమణ గోగుల సంగీతం.

0: సర్దుబాటయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: లేత మనసులు ఏ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట.

ఎలా చెప్పను. ఈ చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు సునీత పాడిన పాట సిరివెన్నెల గీతానికి కోటి స్వరాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్

0: ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనురాగ్ కులకర్ణి పాడిన పాట కోరింటి వెనుకన్న గీతం, ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం, చిత్రం దొరసాని

చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిరాడంబరత, వినయం, ప్రజాసేవ పట్ల నిబద్దతతో సాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకుల ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 1 డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా విద్యా వ్యవస్థను మారుస్తున్నామని, కేవలం బాధ్యతగానే కాకుండా భావోద్వేగంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్కు తిరస్కరణకు నిరసనగా నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం దీక్షను చేపట్టనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఈ దీక్షలో పాల్గొంటారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు ఫిలడెల్ఫియాలో బ్రెజిల్ జట్టు హైతీ జట్టుపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు పార్సీగుట్ట సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు కన్నిగారు సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయాంశ్, హస్తినాపురం ఈస్ట్ నుంచి. వీరందరి కోసం లెజెండ్ సినిమా నుంచి కేజేస్తాస్ చిత్రపడిన ఈ పాట

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు, భారత్ ఇకపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:09. ఇక మా కోసం బద్రీనాథ్ సినిమా నుంచి పాట వినిపించండి అంటున్నారు నల్ల సుదర్శన్. సరిత, వినయ్, పూజ, లోహిత్ కోరుతున్నారు. అలాగే ఆదిభట్ల కరాడి నుంచి గోపి, కిషన్, ఉమావతి కూడా ఇదే పాట కోసం మెసేజ్ చేశారు. మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జానకంపేట నుంచి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్. వీరందరి కోసం రేవంత్ శ్రావణ భార్గవి పాడిన ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్. ఆకాశవాణి స్టూడియోస్ లో 10:14 ఇక మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ పుచ్చయ్య వీరి కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి కోరుతున్నారు. మజిలీ సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ అఖిల అరుణ రాజేందర్ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. వరంగల్ కాశీబొగ్గు నుంచి సుదర్శన్ సరిత వినయ పూజ లోహిత్ కూడా కోరుతున్నారు. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ కృష్ణవేణి సునీత పూర్ణ భవిత వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాట మజిలీ సినిమా నుంచి.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసుని
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి

0: Mano Cener'in Cem'i.
1: కృష్ణగాడి వీర ప్రేమగాథ ఈ సినిమా నుంచి హరిచరణ్, శేషాద్రి, సింధూరి, విశాల్ పాడిన పాట మా కోసం వినిపించండి అంటున్నారు మహమ్మద్ వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునైద్ వీరి కుటుంబ సభ్యులు. ఇంకా మా కోసం కూడా ఇదే పాట వినిపించండి అంటున్నారు దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వరి, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు వీరి కుటుంబ సభ్యులు. మా కోసం ఒక మంచి పాట తప్పకుండా వినిపించండి అంటున్నారు. పేర్లు అయితే మెన్షన్ చేయలేదండి. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి మీరు చాలాసార్లు మెసేజ్లు పంపిస్తున్నారండి. మీ పేర్లు ఆల్రెడీ చాలాసార్లు కూడా చదివాను. రాజు ఉమారాణి నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుంచి. చోడవరపు నాగేశ్వరరావు, లక్ష్మి, శశాంక్ రమాదేవి, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు విజయరాజ్, రుక్మిణి, వినోద్, నవీన్, ఎర్రగడ్డ హైదరాబాద్ నుంచి.
2: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి స్టూడియోస్లో 10:32 ఇక ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం శ్రీమంతుడు సినిమా నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు ప్రగతి నగర్ నుంచి ఎన్ మల్లేశం రమ్య లక్ష్మి, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, చింతపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి. మరి వీరందరి కోసం సూర సంతోష్ రెనీనారెడ్డి పాడిన ఈ పాట

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నిజామాబాద్ నుంచి అపర్ణ, అఖిల, అరుణ, రాజేందర్, రాజేశ్వర్ మాకోసం ఏదైనా మంచి పాట వినిపించండి అంటున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. కీర్తి, రాజ్ కుమార్, సంతోష, సరోజ, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, వీరి మిత్ర బృందం, మీరందరూ అడుగుతున్న పాట ఠాగూర్ సినిమా నుంచి హరిహరం చిత్ర పాడిన ఈ పాట.

0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: శ్రీరామరాజ్యం సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వేయండి అని అడుగుతున్నారు మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్ స్కంధా గౌడ్, నిషిత్ సాయి కిరణ్ గౌడ్ నల్లకుంట హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. అలాగే ఉమ్మడి నుంచి దివాకర్ విమల, యష్ణ, ముసాపేట నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, వీరందరి కోసం శ్రీరామరాజ్యం సినిమా నుంచి చిత్ర శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట.

0: ఈసారి ఏ కాలేజ్ లో రిక్రూటింగ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఐపీఈ బిజినెస్ స్కూల్ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాం.
0: అవునా, సూపర్.
1: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
2: ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద కోరుతున్నారు. ఇంకా నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస, లావణ్య, హేమచంద్ర, లతిక. జిప్లక్పల్లి నుంచి చిక్క, చక్రపాణి, చందన వీరందరూ అడుగుతున్నారు. అంజీ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్పన పడిన పాట మరి వీరందరి కోసం వినిపిస్తున్నాం.

మరీనాటి ఎవర్గ్రీన్ హిట్స్లో చివరి పాట, ఇళయరాజా సంగీత సారథ్యంలో భవతారిణి పాడిన పాట, గుండెల్లా గోదారి సినిమా నుంచి. మరి ఈ పాట మాకోసం వినిపించండి అంటున్నారు కిరణ్ జ్యోతి సుబ్రహ్మణ్యం ఓల్డ్ మలక్పేట నుంచి, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి.

0: మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిరాడంబరత, వినయం, ప్రజాసేవ పట్ల నిబద్దతతో సాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకుల్లో ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పటిష్ట సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 1-డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఈ దీక్షలో పాల్గొంటారు. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు ఫిలడెల్ఫియాలో బ్రెజిల్ జట్టు హైతీ జట్టుపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా హై తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 11:05. నేను మీ కీర్తి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. వీకెండ్ కదా, ఏం మాట్లాడుకుందాం అని బాగా ఆలోచించాను. ఎందుకంటే మరి వీకెండ్స్ అంటే మన మూడ్ ఎలా ఉంటుంది? పార్టీ మూడ్గా ఉంటుంది. సో పార్టీ ఎంజాయ్ చేయాలి, అండ్ అటువైపు మళ్ళీ మన ఏమంటారు ఇంట్రెస్టింగ్ కబుర్లను కూడా మిస్ అవ్వకూడదు, బాగుండాలి, ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. అంటే అప్పుడు నాకు బాగా గుర్తొచ్చినటువంటి విషయం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇవాళ మాట్లాడుకోవాలని. అఫ్కోర్స్ ఎవ్రీ సాటర్డే మనం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటాము. ఇవాళ మాట్లాడుకునేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కాస్త స్పెషల్ అన్నమాట. ఆయన పాటలు స్పెషల్, ఆయన బాణీలు స్పెషల్, ఆ పాటల్లో వచ్చేటువంటి సాహిత్యం స్పెషల్, ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి. బట్ అన్నింటి గురించి చెప్తా. మెల్లిమెల్లిగా ఓ పాట వినిపించేసిన తర్వాత నేను మీ కీర్తి అండ్

0: అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
0: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
2: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
3: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
5: అది వండర్ఫుల్ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతమైన మ్యూజిక్ నంబర్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ కూడా. తన మ్యూజిక్ అంటే ఒక అద్భుతమైన అనుభూతి. మెలోడియస్గాను ఉంటుంది, మార్వెలస్గాను ఉంటుంది, మాసీగాను ఉంటుంది, క్లాసీగాను ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతంగా కూడా ఉంటుంది. ఏం చెప్పను, ఇన్నుంటాయన్నమాట. ఎన్నో ఏళ్లుగా ఆ ప్రవాహాన్ని అంతే అందంగా సాగిస్తూ కొనసాగిస్తూ ఆస్కార్ లెవెల్ వరకు తీసుకువెళ్ళినటువంటి ప్రతిభ. ఎన్నిసార్లు మెచ్చుకున్నా ఇంకా కొన్ని మాటలలో మిగిలిపోయి ఉంటాయి, అబ్బా ఈ మాట కూడా చెప్తే బాగుండు అని. అంత చక్కగా, అంత పొందిగ్గా, అంత ఆనందంగా ఉండేటువంటి పాటలు ఎన్నో ఏవైతే ఉన్నాయో ఆ ఉన్న పాటల్లో ప్లేస్లో మన కీరవాణి గారి పాటలు కూడా ఉంటాయి. మరి అటువంటి పాటల్ని ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఇలాగే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ చేసుకుంటూ మాట్లాడుకుందాం. మీకోసం మరొక అద్భుతమైన పాట వినిపించేస్తున్నాను. కొండపల్లి రాజా సినిమాలో నుండి బాలుగారు, చిత్రగారు పాడినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: భలే ఉన్నాయి కదా పాటలు, మీరు ఎంజాయ్ చేస్తున్నారా? నాకు మెసేజ్ చేయండి 0402324082. యాక్చువల్గా ఇందాక నేను పేరు రివీల్ చెయ్యకముందే అలా పాట వినిపించానో లేదో బోల్డ్ అని మెసేజెస్ వచ్చాయి. అండ్ అందరూ కరెక్ట్గా గెస్ట్ చేశారు కూడా. అయితే మీకు బాగా ఇష్టమైనటువంటి హీరోయిన్ గారి సినిమా ఏంటి, అంటే ఆయన బాణీలు కూర్చున్నటువంటి సినిమా ఏంటి, ఈ పాట అయితే చాలా బాగుంటుంది. ఈ పాటలో ఇక్కడ ఈ పర్టికులర్ ఏమంటారు చరణ దగ్గర లేకపోతే పల్లవి దగ్గర ఎక్కడ మీకు బాగా నచ్చుతుంది పాట, అది ఎందుకు అంత స్పెషల్ నాకు తెలుసుకోవాలని ఉంది. సో డూ మెసేజ్ మీ. పద్మశ్రీ కీరవాణి గారి పాటలు అంటే అందరికి ఇష్టమే. అసలు ఒకరికి ఇష్టం ఒకరికి ఇష్టం లేదు అని అనలేము, అనకూడదు, అసలు అనలేం కూడా అంతే. సంగీతానికి సాహిత్యానికి సమన్యాయం చేస్తారాయన, దేనిది పెత్తనం ఉండదు, ఈక్వాలిటీ ఉంటుందన్నమాట. అలా అంతేకాదు ప్రశాంతంగా సాగేటువంటి పిల్లవాగుని చూస్తే ఎంత అందంగా హాయిగా అనిపిస్తుందో, ఆ పాటలు వింటూ ఉంటే కూడా అంతే హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. కంపారిజన్ కరెక్టో అవునో కాదో తెలియదు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం అలాగే ఉండిపోతుంది మనకి కదా. క్షణక్షణం అనేటువంటి ఒక చిత్రంతో మొదలైనటువంటి తన సక్సెస్ జర్నీ, ఆ తర్వాత మరెన్నో అద్భుతమైనటువంటి అటువంటి సక్సెస్ క్షణాలని తన లైఫ్లోకి యాడ్ చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చింది, ఇంకా వస్తుంది కూడా. సంగీతాన్ని స్వరపరిచినటువంటి తీరు, ఆ విధానం, నిజంగా ఎక్కడ మనం కంప్లైంట్స్ కూడా ఈ పాట ఎందుకో బాగోలేదు అని ఎప్పటికీ అనలేమన్నమాట. సో అలా అలాంటి సినిమాలు బోల్డ్ ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్గా చెప్పాలంటే ప్రతి మనసుతో మాట్లాడుతుందా అన్నంత లయబద్ధంగా అనిపిస్తాయి కదా. ముమ్మారు మనసుల్ని హత్తుకునేటువంటి పాటల్ని ఎన్నో ఆయన స్వరపరిచారు. కొన్ని పాటల్ని అలాగే విన్నంతసేపు కూడా ఆ మూడ్ని క్యారీ ఫార్వర్డ్ చేసే విధానం ఆ పాటలతోనే ఉంటుందన్నమాట. సినిమా సీన్స్కి సంబంధించినటువంటి ప్రస్తావన ఎప్పుడైనా వస్తే, కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ తను మాట్లాడాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్స్లో కానీ ఆయన ఇచ్చే వివరణ కూడా అంతే అందంగా ఉంటుంది కదా. మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ చూసుంటారు, అవన్నీ గుర్తు చేసుకుని ఒకసారి నాకు మళ్ళీ మెసేజ్ పెట్టండి, చెప్తా. ఆలోకి మీకోసం ఒక మంచి పాట అయితే వినిపిస్తాను, స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మచిలీపట్నం.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. వండర్ఫుల్ పాట విన్నాం కదా. అలాగా మీకు ఇష్టమైనటువంటి పాటలు కూడా ఏమైనా ఉన్నాయని అడిగా అయితే నాకు ఒక మెసేజ్ పంపించారు జూనియర్ టు మన కీరవాణి గారంట. సో నైస్ మెసేజ్ ఇది పంపించింది ఎవరంటే ముసారాబాగ్ నుండి వచ్చింది మూర్తి. ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. వాళ్ళ వైఫ్ ఇంటర్మీడియట్లో కీరవాణి గారికి జూనియర్ అట. సో ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది అంటే ఇవాళ, అందుకనే మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఒక మంచి పాట వినిపించండి అన్నమయ్య చిత్రంలో నుంచి కూడా అని అడిగారు. తప్పకుండా అండి, ఎందుకు వినిపించము. సాంగ్స్ అనేవి నిజంగానే మన జీవితంలో ఒక భాగం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఒక పాట హాయిగా వింటే బాగుండే, ఎంత బాగుందే ఈ పాట అని అనుకుంటాం, అవునా కాదా. సో అటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అయితే ఏ కెరియర్లో ఏ టైంలో అయినా అలాంటి పాటలు వినడానికి ఇష్టపడతాం కూడా మనం కదా. సో అటువంటి కొన్ని సాంగ్స్ గురించి స్పెషల్గా చెప్పాలి అని అంటే గనక ఒక సిచ్యువేషన్ని చెప్తాను. ఏంటంటే హీరో నానికి కూడా సేమ్ ఇలాంటి ఫీలింగే అనిపిస్తుందంట ఆ పాట వింటే. సినిమా సీతారామయ్య గారి మనవరాలు, అందులో కలికి చిలకల కొలికి అనేటువంటి ఒక పాట ఉంటుంది. ఆ పాట వింటేనే ఇంట్లో ఏదో ఒక చక్కని వాతావరణం, ఏదో పండగో లేకపోతే ఏదో పెళ్ళో అవుతున్న ఫీలింగ్ ఉంటుందంట. నిజంగానే ఆయన స్వరపరిచిన చాలా పాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే కొన్ని సినిమాలు నిజంగా ఆ ఫీల్ని మనకు తీసుకొస్తాయి. నిజంగా ఏదైనా ఒక మంచి ఎంటర్టైనింగ్ యూనో ఈవెంట్ ఏదన్నా అవుతుందా లేకపోతే ఇంకేమైనా స్పెషల్ ఇది ఉందా అని ఆ ఫీల్ని తీసుకొచ్చి పెట్టేటువంటి సాంగ్స్ అన్నమాట. అంతేకాదు ఆ సినిమాలోని పాటతో పాటుగా కొన్ని సినిమాలు ఉంటాయి. ఇంకా సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరి ప్రేమికుడు, కొండపల్లి రాజా, పెళ్లి సందడి, ముద్దుల ప్రియుడు, సాహస వీరుడు, సాగర కన్య అండ్ బొంబాయి ప్రియుడు కూడా, ఇలా చాలా. అండ్ అఫ్కోర్స్ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాలో ఎక్కడికి నీ పరుగు అనేటువంటి పాట అయితే ఆల్ టైమ్ ఎంతోమందికి ఫేవరెట్ పాట అది కదా. సో ఇవన్నీ చెప్తుంటే మీకు కూడా లిస్ట్ అంత బాగా గుర్తొచ్చినట్టుంది. అసలు మర్చిపోతే కదా అంటారా, నిజమే, ఆ విషయం కూడా ఒప్పుకుంటాను. అయితే అటువంటి పాటలన్నీ కూడా మళ్ళీ మీకు బ్యాక్ టు బ్యాక్ నేను ఇప్పుడు వినిపించేస్తాను. దానికి ముందు ఒక చిన్న స్పాట్ అండ్ ఆ తర్వాత మీకోసం ఈ అద్భుతమైన పాట అన్నమాట. స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPEలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: క్షణక్షణం సినిమాలో నుండి పాట కావాలి అంటూ కొంతమంది మెసేజ్ చేశారు. అండ్ అలాగే వేణువై వచ్చాను కూడా. చూద్దాం మనకున్నటువంటి టైంలో మనం వినేటువంటి పాటల్లో ఇంకెన్ని పాటలు ఇంక్లూడ్ అవుతాయో అండ్ ఎన్ని పాటలు మనం ఈ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో వింటామో. ఎందుకంటే చాలా తక్కువ టైం కానీ చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి కదా, అది విషయం. అయితే సినిమాలకు సంబంధించినటువంటి ఏ విషయ ఐ మీన్ సినిమా కలెక్షన్స్లో కొంతమంది కొన్ని ఫేవరెట్ సినిమాలు ఉంటాయి, అరే ఈ స్టోరీ బాగుంటుంది, ఈ స్టోరీతో ఈ ఫ్లో చాలా బాగుంటుంది అని. కానీ కొంతమందికి సినిమా కాంబినేషన్ విత్ పాటల లిస్టు కొన్ని ఉంటాయి. ఆ పాటల లిస్ట్వి మనం ఆల్మోస్ట్ గ్యాదర్ చేస్తే, అఫ్కోర్స్ రాస్తే 80s 90s ఎక్కువగా, అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి కీర్తి, ఏంటి నువ్వు ఓన్లీ 80s 90s అంటున్నావు అంట కదా, నిజమే. సో అలా కనుక మనం రాస్తే కీరవాణి గారి సినిమాలు విత్ ద కాంబో ఆఫ్ డైరెక్టర్ బోల్డ్ అని వస్తాయి. బోల్డ్ అని అన్ని కాంబినేషన్ కీరవాణి గారివి. సినిమాతో పాటల ప్రయాణం ఉంటుంది, సినిమాతో పాటల ఆ ఇది ఉంటుంది, ఆ కాంబినేషన్ ఉంటుంది, ఆ బంధుత్వం అంటాం కదా అలాంటిది ఉంటుంది అన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్గా చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేశారు, తన దగ్గర శిష్యరికం చేసి అలాగే తనకంటూ ఒక సొంత స్టైల్ని అలవర్చుకున్నారని చెప్పొచ్చు. అలా కలెక్టర్ గారి అబ్బాయి, అలాగే భారతంలో అర్జునుడు లాంటి సినిమాలు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి పర్సన్ మన కీరవాణి.

తర్వాత ఒక బ్రేక్ పడింది. అంటే సినిమా ఒకటి డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్షన్ వహించేటువంటి అవకాశం వచ్చినప్పటికీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. అండ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ ఎక్కువ రివీల్ అవ్వలేదు కూడా. కానీ అది బ్రేక్ పడ్డా ఆ తర్వాత వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఏవి కూడా బ్రేక్ లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా సాగుతూ వచ్చాయన్నమాట. వేటూరి గారి గైడెన్స్ కూడా ఆయన జర్నీలో పెద్ద పాత్ర పోషించిందని చెప్పచ్చు. ఇక కీరవాణి గారు బాణీలు అందించినటువంటి పాటలు మనం వింటే కొన్ని కొన్నిసార్లు మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏమిటి ఏంటంటే తను ఎంత చక్కగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే తనకి నచ్చినటువంటి కంపోజర్స్ దగ్గర నుండి అని, అంటే వాళ్ళు కంపోజ్ చేసిన విధానాన్ని మెచ్చుకుంటూనే తన స్టైల్లోకి వెళ్ళేటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారు, అలాగే జాన్ విలియమ్స్, అలాగే నుస్రత్ ఫతే అలీ ఖాన్, ఈయన వీళ్ళ ముగ్గురి మ్యూజిక్ కంపోజిషన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం అంట, చాలా ఇన్స్పైర్ అవుతారంట. ఇలా ఈ రకంగా నేను చెయ్యాలి, ఇంత పర్ఫెక్ట్గా నేను మ్యూజిక్ అందించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారట. అది విషయం. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. ఒక చిన్న స్పాట్ అండ్ ఒక మంచి పాట మీకోసం వెయిట్ చేసేస్తోంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్తాన్ మే ఉర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా హై.
0: 12 విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి మాత్రమే కాదు, సినిమాల నుండి కూడా ఇన్స్పైర్ అవుతారంట మనకి ఇరవాణి గారు. ఫోన్ బూత్, కమింగ్ టు అమెరికా, ఫిడ్లర్ ఆన్ ద రూఫ్, ఇవి మ్యూజికల్గా కూడా తనని ఇన్స్పైర్ చేసినటువంటి సినిమాలంట. అలాగే కొన్ని కాంబినేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఏమంటారు, ఒక డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్, ఇందాక సినిమా అండ్ పాటల కాంబినేషన్లో కొన్ని చూసాం కదా, అలాగా కళ్ళు మూసుకుని రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ అండ్ కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్, ఇవి రెండు ఉన్నాయి అని అంటే ఏమిటి అర్థం? సినిమా హిట్ అంతే కదా. సో అది సింపుల్ ఫార్ములా, అందరికీ తెలిసిన ఫార్ములా అండ్ పర్ఫెక్ట్గా ఏమంటారు సక్సెస్ అయినటువంటి ఫార్ములా కూడా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ కూడా వచ్చింది, రాజమౌళి గారు అలాగే కీరవాణి గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు కూడా దాదాపు ఏంటి అన్నీ ఇచ్చే. వాట్ ఆర్ యూ కీర్తి, ఏం మాట్లాడుతున్నావు కదా. సో వచ్చినటువంటి ప్రతి సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని. అండ్ అఫ్ కోర్స్ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు కీరవాణి గారు. కానీ సడన్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మనం గుర్తు చేసుకోవాల్సి వస్తే, సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వండర్ఫుల్ మ్యూజికల్ నంబర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయి అన్నమాట. అంతే కదా, అవునా కాదా? అంతే. అండ్ ఇంకొక స్పెషల్ సినిమా గురించి చెప్పాలి. ఆల్రెడీ ఫస్ట్లో నేను రివీల్ చేసిన సినిమాని క్షణక్షణం, రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలోని పాటలన్నీ కూడా వండర్ఫుల్ హిట్. అంతేకాదు, ఆ సినిమాలోని పాటల సక్సెస్ రేషియోతోని ఆ తర్వాత తను అందుకున్నటువంటి ప్రతి సినిమా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయన్నమాట. మరి వాటి ఆ సినిమాలో నుంచి ఒక పాట, బాలుగారు చిత్ర గారు ఆలపించినటువంటి పాట మీకోసం నేను ఇప్పుడు వినిపిస్తానన్నమాట. ఓకే, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. వండర్ఫుల్ పాటలు వింటూ ఉన్నారు కదా, గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. తెలుగుతనాన్ని, తెలుగు విధానాన్ని ఆస్కార్ లెవెల్లో వినిపించేలా చేసినటువంటి ఘనుడు కీరవాణి గారు. అటువంటి ఆపర్చునిటీని అంటే ఏదైనా సరే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాం అనేటువంటి వాటికి ఎగ్జాంపుల్స్గా కొందరు గురించి చెప్తాం కదా మనం, అందులో కీరవాణి గారు కూడా. ఆయన ప్రతిసారి మ్యూజిక్ డైరెక్షన్ వహించేప్పుడు ఇది చేసి ఇంక ఆపేద్దాం, ఈ సినిమాకి చేసి ఆపేద్దాం అనుకున్నారంట. నిజంగా కొద్ది రోజులు చేసి ఇంకా నేను బ్రేక్ తీసేసుకుందాం లేదా ఆపేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చేదంట తనకి. సో వర్క్ చేద్దాం చేద్దాం అనుకుంటూనే మళ్ళీ సమ్టైమ్స్, ఇది స్వయంగా తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగిందనమాట. కానీ చూసారా, ఆస్కార్ అవార్డు రావాలని రాసి పెట్టుంటే వర్క్ ఎలాగ ఆగుతుంది? అసలు అవుతుందా? నో వే. సో అలాంటివి ఎన్నో కూడా, అంటే మనం పని చేస్తూ ఉంటే, మనం ఎన్నుకున్న రంగంలో మనం 100% ఎఫర్ట్స్ పెట్టి ముందుకు సాగుతూ ఉంటే సక్సెస్ అనేది మన వెనకాలే చక్కగా ఐ వాన్ ఫాలో ఫాలో యూ అన్నట్టుగా ఫాలో అవుతూ వస్తుంది అన్నమాట. ఇది అసలైన కథ. చాలా మంచి మంచి మెసేజెస్ వచ్చాయి ఇవాళ మనకి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, స్పెషల్గా కీరవాణి గారి గురించి మంచి విషయాలను, మంచి పాటలు వినిపించారు. థ్యాంక్ యూ అండ్ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాలో నుండి పాట కూడా మాకు వినిపించారు ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేశారు. చాలా వచ్చాయి, బట్ అఫ్కోర్స్ ఈ పాట నేను వేద్దాము అని అనుకున్నాను కూడా. అండ్ సూపర్ పాటలు, మంచి పాటలు, బ్యూటిఫుల్ పాటలు క్షణక్షణ సినిమాలోని అఫ్కోర్స్ విన్నేసాము. ఇంకా యా వాట్ ఎవర్ అంటే ఎట్లాంటి మెసేజెస్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ మెసేజెస్ కిందకి కన్సిడర్ చేసుకుంటాం అనమాట మనం. ఎందుకంటే ప్రతి పాట మనకి ఎంత స్పెషల్ ఎందుకు అనిపిస్తుంది అంటే అది ఎంతో కొంత మన యొక్క ఏమంటారు ఎమోషన్స్తో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనం బాధ అనిపించినా హ్యాపీగా అనిపించినా విన్నటువంటి పాటలతో మనం ఆ ఫ్యాన్ ఫీల్ని బిల్డ్ చేసుకుంటాం, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, సింగర్ అయినా, ఆర్ లిరిసిస్ట్ అయినా, ఎవరైనా అంతే కదా. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఒక చక్కని పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందమలరించే సంపూర్ణ వినోదం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: స్టూడియో క్లాక్లో సమయం 12:05 అవుతోంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి మీ అందరికీ హ్యాపీ హ్యాపీగా వెల్కమ్ చెప్పేస్తూ మరి మన కార్యక్రమాన్ని ఇలాగే ఇంకా ముందుకు ట్రావెల్ చేసేస్తూ వెళ్ళిపోదాం. ఏమంటారు? రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ

0: యువకాసంగం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
0: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం.

0: ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: Yeah.

వండర్ఫుల్ పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ ఈ ప్రతి పాట కూడా మనకి చాలా చాలా నచ్చేసినటువంటి పాటలు ఇవాళ మనం వింటున్నాం అంటూ మెసేజెస్ వస్తున్నాయి. ఇది నాకు ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇలాగే మరి మీరు నాతో ట్రావెల్ అవుతూ మెసేజ్ కూడా చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది కదా. సో మెసేజ్ చేసేయండి హ్యాపీగా 0402324082852 నెంబర్స్కి. లైక్ మీకు బాగా నచ్చినటువంటి విషయాలు ఏమిటి, ఎలాంటి వాటి కోసం మీరు అంటే మధ్యాహ్నం అవ్వగానే మీ ఆలోచనలు ఎలాంటివి ఉంటాయి, అంటే ఫుడ్ కాకుండా లంచ్ కాకుండా, ఒకవేళ లంచ్ అయితే ఎలాంటి ఐటమ్స్ యాడ్ చేయాలని, వాట్ ఎవర్ అలాంటివి అన్నమాట. అయితే ఇంకొక విషయం గురించి, ఈ మధ్య ఇంట్లో ఉండేటువంటి ఇంటీరియర్స్ గురించి కూడా చాలా పెద్ద పెద్ద టాపిక్స్ అయిపోతున్నాయని నేను విన్నాను. అండ్ తర్వాత దాని గురించి ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నాకు కొన్ని విషయాలు అయితే తట్టాయి. ఇంతకుముందు చాలా న్యాచురల్గా, చాలా పీస్ఫుల్గా, చాలా నార్మల్గా ఉండేటువంటి మన ఇంటి పరిసరాలు, ఇంట్లోని ఇంటీరియర్స్ అన్నీ ఇప్పుడు పోలా మారిపోలా, మస్తు మారలే అనేదో సినిమా డైలాగ్ చెప్పినట్టు చాలా మార్పులు వచ్చాయి. ఇవి మీరు గమనించినవి, నేను గమనించినవి, మనకి అనిపించినవి కూడా కదా. సో అలాంటి విషయాల గురించి కొంచెం మనం ఇవాళ మాట్లాడుకుందాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఓ మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:18 అవుతోంది అండ్ మనం ఉన్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. అయితే మరి ఈ చేంజెస్ అంటే ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇంట్లో ఇంటీరియర్స్ కానీ ఇంట్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానీ చాలా మారిపోలా అనేటువంటి విషయం గురించి, అంటే నేచర్కి దగ్గరగా ఉండడం మనకు కుదరట్లేదు. ఓకే, ఒప్పుకుంటున్నావు. అందుకే భూమికి దగ్గరగా ఉంటే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, మట్టిలో కూర్చుంటే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, చెట్ల దగ్గర నిల్చుంటే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, ఏదైనా మంచి బీచ్కి వెళ్తే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, వాటన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఇంట్లో ఉండేటువంటి ఇంటీరియర్ని మార్చేసుకుంటున్నాం. నిజమా కాదా? మీరు ఒప్పుకుంటారు కదా? ఆ ఫీల్ని మనం కావాలనుకుంటున్నాం, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఇది చాలా కామన్గా ప్రతి ఇంట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంతో కొంత ఆ నేచర్ లవింగ్ ఫీల్ని మనం ఈ రకంగా ఏమంటారు మౌల్డ్ చేసుకొని మార్చేసుకుంటున్నాం అనమాట. టెర్రకోటా టైప్గా తీసుకొచ్చేటువంటి, అంటే ఒకప్పుడు చిన్నతనంలో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇంట్లో అలికేవాళ్ళు కదా, ఆ రకమైన డిజైన్స్ కూడా వస్తున్నాయి, ఆలివ్ గ్రీన్ కానీ సీ గ్రీన్స్ టైప్లో, అండ్ ఇంకా ఏం చెప్పాలి, ఆ చెట్ల లుక్ని తీసుకురావడానికి ట్రై చేయడము, లేకపోతే మంచి లైట్ బ్లూ కలర్ కాంబోలో ఉండేటువంటి ఆ సినారియోస్ ఏవైతే ఉంటాయో వాటిని. అంతేనా, టెంపుల్కి వెళ్ళేటువంటి స్టేజ్ నుండి మన ఇంట్లోని ఇంటీరియర్నే టెంపుల్ డెకరేషన్కి చేయించుకునేటువంటి స్టేజ్కి వచ్చేసాం. ఆ చేంజెస్ కూడా మొదలైపోయాయి. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా నడుస్తుంది, ఎక్కువ లోటస్ కాంబినేషన్లో మనకు నచ్చినటువంటి డిజైన్స్ తయారు చేయించుకొని వాటిని ఇంటీరియర్స్గా మార్చేసుకుంటున్నాం. ఇలా ఎంతమంది ఇళ్లల్లో ఇలాంటి డెకరేషన్స్ చేయించుకున్నారో, మీరు విజిట్ చేసినటువంటి ఇళ్లల్లో చూసుంటారు, డు మెసేజ్ మీ. మాట్లాడుకుందాం ఇంకా వీటి గురించి ఓ మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
2: పాటైనా
1: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొలిల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
4: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
3: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 31 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
4: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
3: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
5: ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో మాట్లాడుకుంటున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. అండ్ అంతేకాదు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అండ్ అలాగే మన యొక్క రూట్స్ మర్చిపోకుండా ఉండేటువంటి యూనో ఫర్నిషింగ్ ఆర్ ఇంటీరియర్ ఏదైనా సరే మన ఇంట్లో మనం చేసుకునే వాటి గురించి మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో స్టోరేజ్ ఉన్నటువంటి బెడ్స్, అంటే ఒకప్పుడు ఓన్లీ మంచం అలాగా వేసేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అందులోనే ఏమంటారు కొన్ని బెడ్షీట్స్ కానీ అవి ఇంకా వాట్ ఎవర్ అట్లాంటివి స్టోర్ చేసుకునేటువంటివి ఇలాంటివి కూడా మొదలైపోయాయి. పోర్టబుల్ డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. అంటే అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, తర్వాత మళ్ళీ వాటిని తీసి పక్కన పెట్టేయచ్చు. ఇలాంటివి కూడా చూస్తున్నాం అన్నమాట. సో ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా బిఫోర్ దట్ వచ్చిన స్పాట్ స్టేట్యూ

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-44-54 ద్వారా పొందవచ్చు.
1: ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్ గంజ్ జిల్లాలోని రైంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలోని

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్గంజ్ జిల్లాలో పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్గంజ్ జిల్లాలోని రైంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.

0: విద్యుత్, పారిశ్రామిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సంస్కరణల ద్వారా బెంగాల్ పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ దేశ నిర్మాణానికి సేవలందించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, సినిమా, ప్రజా జీవితానికి ఆ రాష్ట్రం ఎంతో సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వ్యాపారం, వాణిజ్యం, సామాజిక సంస్కరణల ద్వారా దేశ చరిత్రకు ఎనలేని సహకారం అందించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతదేశం విశ్వగురుగా నిలవడానికి మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సాంప్రదాయం యోగా అని చెప్పారు. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమని ఆయన తెలిపారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बनाए. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: केंद्र बोग्गु गनुल శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చెరువుతోనే ఐక్యరాజ్యసమితి అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపు ఘనంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఋతువృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 100 చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదర్లోని గ్యారిసన్ గ్రౌండ్లో 7:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం రాష్ట్రపతి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో జరిగే 36వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం రాష్ట్రపతి కూనో నేషనల్ పార్కును సందర్శిస్తారు. సహారియా గిరిజన తెగకు చెందిన ప్రజలను, చీతా కాంట్రాక్టర్లను, పార్క్ క్షేత్రస్థాయి సిబ్బందిని కలుసుకుని వారితో ముచ్చటిస్తారు. రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

0: దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2 లక్షల మందికి పైగా సిబ్బందిని నియమించారు. అక్రమాలను అరికెట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో వివిధ రకాల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే సూత్రాల ఆధారంగా అద్భుతమైన మార్పును సాధించింది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత 12 ఏళ్లలో భారతదేశపు సాంకేతిక రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. ఇందులో సెమీకండక్టర్ రంగం అభివృద్ధి, అంతరిక్ష స్టార్టప్ల అపారమైన వృద్ధి అత్యంత కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా స్పేస్ పాలసీ 2023 ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పూర్తి అనుమతులు లభించాయి. దీని ఫలితంగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం 1 ఉండగా నేడు 400 పైగా ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో 40 నుండి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ టెస్టుల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: జమీన్, ఘర్, గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడి సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వండర్ఫుల్ పాట విన్నాం కదా ఇందాక. ఇప్పుడు మరొక అద్భుతమైన లేటెస్ట్ రిలీజ్ సినిమాలో నుంచి ఒక మంచి పాట మీకు వినిపించేస్తున్నాను, రాజా సాబ్. ఈ సినిమాలో నుండి సహనా సహనా పాట చేస్తోంది మీకోసం. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్గా నేను అడిగాను మీరు ఎంత ఎక్కువ ఎక్కష్టం అయి ఉన్నారు ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి మార్పులు, లేదా మీరు ఎక్కడన్నా చూసిన మార్పులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు కొంతమంది ఇంటికి మనం అప్రోచ్ అయినప్పుడు లేదా ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం కొన్ని మార్పులు చూస్తూ ఉంటాం కదా, కొత్తగా చేయించారా, బాగున్నాయి ఇంటీరియర్స్ ఇలా అడుగుతాం కదా. సో వాటి గురించి అనమాట. అలాగ మరి మీరు చూసినవి ఏమైనా ఉంటే, ఆర్ మీరు మీ ఇంట్లో కొత్తగా చేసుకున్న మార్పులు ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. అండ్ పాట తర్వాత ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 12:52 అవుతోంది. అండ్ నాకు ఇందాక ఒక మెసేజ్ వచ్చింది, అంటే లైక్ వాళ్ళు రీసెంట్గా ఒక ఊరికి వెళ్ళారంట, అక్కడ చూసిన ఇన్సిడెంట్ని షేర్ చేసుకుంటున్నారు. నేచర్కి దగ్గరగా ఉండాలి అనుకోవడం అనేది అందరికీ ఉంటుంది, కానీ నేను చూసింది ఏంటంటే వాళ్ళది ఒక పొలం, ఆ పొలంలో ఎక్కడ కూడా వాటర్ లేవు, అంటే జస్ట్ బోర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు చిన్నగా స్విమ్మింగ్ పూల్ తయారు చేసుకొని అందులో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎన్నో మార్పులు, కొత్త కొత్త లైఫ్ స్టైల్స్ మారుతున్నప్పటికీ ఇంకా కూడా మనం ఆ రూట్స్ దగ్గరే ఉండిపోవడం అనేది చాలా బాగుంది అంటూ షేర్ చేసుకున్నారు లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో నేను ఇంటీరియర్లో ఇంటి దగ్గర విషయాలు అడిగాను, అండ్ ఆవిడ చెప్పింది కూడా ఇంట్రెస్టింగ్ విశేషమే. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అండ్ మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మీకు నచ్చినటువంటి ఎనీ ఇన్సిడెంట్ని హ్యాపీగా ఇలాగే నాతో షేర్ చేసుకోవచ్చు 04023240852 నంబర్స్తో. మీకోసం ఇంకొక పాట నేను మీకు వినిపించేయబోతున్నాను అనమాట, అండ్ వినడానికి మీరు రెడీగా ఉన్నారా? బ్యాండ్ మేళం సినిమాలో నుంచి తిప్పుకుంటాను అనే పాట వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

0: నీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకి ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మార్పులు అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం ట్రెండింగ్గా ఫీల్ అవుతున్నాము, అలాగే మన ఇంట్లో కూడా చేసేస్తూ ఉన్నాము. సో ఆ చేంజెస్ గురించి, పెరట్లో లేదా ఇంటి ముందు బోల్డ్ అండ్ చెట్లు ఉండే ఒకప్పుడు, బట్ ఇప్పుడు వాటి అడ్రస్ మారిపోయిందిగా, అవును కదా, నిజంగానే. సో ఇంట్లో పెంచేసుకుంటున్నాము అండ్ ఆక్సిజన్ ఇంట్లోకి కూడా కావాలి, ఉండాలి అనే ఆ ఫీల్తోని అది ఆర్ట్గా కూడా కనిపిస్తుంది, చక్కగా ఉంటుంది. అండ్ అంతేకాదు ఇంట్లో గ్రీనరీ కూడా లుక్ వస్తుంది. అంతేకాదు స్టోన్తో కూడా మనం కొంచెం కార్వింగ్స్ అలాంటివి చేసి వాటితో కూడా ఆర్ట్ పీసెస్ తయారు చేస్తున్నాను. రాళ్ళని గ్యాదర్ చేసి ఒకదానిపైన ఒకటి పేర్చడం, వాటిపైన చక్కని పెయింటింగ్స్ వేయడం, ఇలాంటివి కూడా చేస్తున్నారు. చెక్కలతో కొన్ని కొన్ని ఆర్ట్ వర్క్స్ని తయారు చేస్తున్నారు. స్మార్ట్గా ఉండే హోమ్ ఫీచర్స్ ఎన్నో ఎన్నో వచ్చేసాయి. స్మార్ట్ లైటింగ్, వాయిస్ కంట్రోల్ పరికరాలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చి చాలా రోజులు అయింది కీర్తి, ఇప్పుడేం కాదు. అఫ్కోర్స్ నిజమే, అయ్యింది. కానీ మనం ఎదిగే క్రమంలో జరిగిపోయినటువంటి, అంటే అంత సింపుల్గా ఉండేటువంటి ఇళ్ళ విధానాలు ఎంతగా మారిపోయాయి కదా అని చెప్పడం అన్నమాట. మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తున్నామంటే ఆ సెన్సేషన్, ఆ సెన్సార్ ఇదితోనే లైట్స్ వచ్చేయడం, మాట్లాడితే ఫ్యాన్స్ ఆగిపోవడం, మన వాయిస్ విని ఆ మార్పులు రావడం, ఇందాక చెప్పినట్టు వాయిస్ కంట్రోల్, ఆటోమేటిక్ కర్టెన్స్, సెక్యూరిటీ సిస్టమ్స్. సో ఇంటిని కట్టుకోవాలంటే, ఇంట్లో ఇన్ని పెట్టుకోవాలి అంటే ఇన్ని జాగ్రత్తలు పెరుగుతూ వస్తున్నాయన్నమాట. కొంతమంది అయితే ఓపెన్ కిచెన్స్ ప్లాన్ చేసేసుకుంటున్నారు, ఎందుకంటే స్పేస్ ఎక్కువగా ఉంటుంది అండ్ పార్టిషన్స్ ఉండడం వల్ల కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందనో, లేకపోతే ఎక్కువ జనాలు వస్తే సరిపోదనో, ఇలాంటి ప్లానింగ్స్ వల్ల కూడా హ్యాపీగా అలా అంటే మంచి ఓపెన్ కిచెన్స్ ప్లాన్ చేసేసుకొని ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ మీ అందరి ఇళ్లలో ఉన్నవే, మీ రిలేటివ్స్లోనో లేకపోతే మీ ఇంట్లోనో మీ ఫ్రెండ్స్ ఇంట్లోనో మీరు చూసినవే అయి ఉంటాయి. ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా. అవును, అలాగే ఒక మంచి మెసేజ్ వచ్చింది, ఇటువంటివన్నీ మార్పులు జరుగుతున్నప్పటికీ కూడా అందరూ అందరితో కలవలేకపోతున్నారు అనేటువంటి విషయాలు కూడా కలుస్తున్నాయి, చూస్తున్నారా? ఓకే, సో అది కూడా నిజమే. కాకపోతే ఇంటీరియర్స్ అనేవి ఇంకా మనకు నచ్చినటువంటి విధానంలో కట్టుకుంటూ ఉంటాం కదా. సో అందుకని అన్నమాట, వీర రమేష్ గారు మెసేజ్ చేశారు ఈ విషయాన్ని. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ రమేష్ గారు ఫ్రమ్ పుట్టపర్తి. అండ్ ఇప్పుడు మీకోసం ఇంకొక పాట వినిపిస్తాను, మెకానిక్ రాకీ సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకొని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 1 గంట 10 నిమిషాలు ఇప్పుడు వార్తా ప్రసారాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. రేపు యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈవేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతోంది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వడగాలులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. యోగా దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతదేశం విశ్వగురువుగా నిలిచేందుకు మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మన దేశం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సంప్రదాయం యోగా అని చెప్పారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बने. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा तभी

0: सार्वजनिक, स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे।
1: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారత్ ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చొరవతోనే యునైటెడ్ నేషన్స్ అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
1: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికలస్ ఆదేశించారు. నేటి పరుగుల జీవన శైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగాయే ఉత్తమ మార్గమని వికారాబాద్ జిల్లా పతంజలి యోగా సమితి గౌరవ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ నెల 21వ తేదీన తండూరులో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
3: ప్రజలందరూ వయసుతో సంబంధం లేకుండా ఈ యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొని నేటి మారుతున్న అలవాట్లకు, మానసిక ఒత్తిళ్లకు యోగా అనేది విరుగుడు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాభ్యాసన కార్యక్రమానికి కేటాయించి యోగా చేయడం మూలంగా మానసికంగా స్థిరత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని దిగ్విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.
1: వనపర్తి జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి సుధీర్ రెడ్డి చెప్పారు. గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 6 గంటలకు జరిగే కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, యోగా సంఘాల సభ్యులు పాల్గొనాలని సుధీర్ రెడ్డి కోరారు.
4: ఆదివారం రోజు అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల మైదానంలో యోగా డే నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో అందరూ పాల్గొని అంతర్జాతీయ యోగా డే విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆయుష్ ఆరోగ్య మందిర్ యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ ఆకాశవాణితో మాట్లాడుతూ,
5: యోగ ద్వారా శారీరక, మానసిక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మరియు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిని పతంజలి మహర్షి అష్టాంగ యోగను అందించడం జరిగింది. దాని ఆధారంగా మనము యోగా చేద్దాము. నిత్యము సూర్య నమస్కారాలు అభ్యాసం చేస్తే శారీరక శక్తి పెరుగుతుంటుంది.
1: సిద్దిపేటకు చెందిన యోగా శిక్షకులు బీర్కూరి మనోహర్ మాట్లాడుతూ, ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
6: యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, తేజస్సు, ఓజస్సు, వ్యాధి నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, ఉత్సాహం పెంపొందుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులో వన మహోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో మొక్కలు పెంచాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఎంపీ మల్లు రవి, నాగర్ కర్నూలు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2,00,000 మందికి పైగా సిబ్బంది నియమించారు. అక్రమాలు అరికట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో సహా వివిధ రకాల భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. పరీక్షల్లో మోసాలకు కారణమయ్యే చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.

0: గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం సాధించిన విజయాలు, దేశంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై హైదరాబాద్ కవ్వాడిగూడలోని సీజీఓ టవర్స్ లో పీఐబీ ఆధ్వర్యంలో వార్త ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం పలు రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో రాత్రి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్లు కీలకమని ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్లు సమర్థ వేదికగా నిలుస్తాయని నల్గొండ జిల్లా జడ్జ్ పవన్ కుమార్ అన్నారు. జిల్లా న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్లు కీలక పాత్ర పోషిస్తాయని కరీంనగర్ జిల్లా సెషన్స్ జడ్జ్ శివకుమార్ అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, అధికారులు కూడా పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిరోధక దినోత్సవం సందర్భంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో పోటీలు, ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేయించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్గొండలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించారు. విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లాను రాష్టంలో అగ్రగామిగా నిలిపినందుకు జిల్లా కలెక్టర్ కోఎ శ్రీహర్షకు గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం లభించడంపై ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు హర్షం వ్యక్తం చేశారు. రేపు యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈవేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతోంది. రాష్ట వ్యాప్తంగా ఈవేళ వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురవచ్చునని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
3: షో టైం కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. నేను కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. మరి మీరు ఎలాగైతే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారో అలాగే నేను కూడా క్వశ్చన్స్తో అంతే రెడీగా ఉన్నానన్నమాట. అయితే అడిగేది మాత్రం సినిమా క్వశ్చన్లు కాదు, కాస్త డిఫరెంట్గా పొడుపు కథలు అడగబోతున్నాను. మరి మీరు రెడీగా ఉన్నారు కదా. 0402324 0852 నెంబర్కి మెసేజ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పుట్టినప్పుడు తోకుంటుంది, పెరిగే కొద్దీ ఆ తోక వెళ్ళిపోతుంది, ఇంతకీ ఈ తోక దేనికి ఉంటుంది, అది ఏమిటి? అండ్ చాలా సింపుల్గానే ఉంది, కానీ మీరు ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. ఏ హెల్ప్ తీసుకోకుండా ఆన్సర్ చేసేయండి. ఆలోపు మీకోసం డియర్ కామ్రేడ్ సినిమాలో నుంచి ఒక మంచి పాట వినిపించేస్తా. స్టే ట్యూన్డ్.
4: They say the view from the top changes everything. But for a few,

క్వశ్చన్ వినేసాం వినేసాం, సమాధానం పంపించేసాం పంపించేసాం అనుకుంటున్నారు కదా. అయితే ఇప్పుడు నేను చదివేస్తా చదివేస్తా. ఆన్సర్ చాలా సింపుల్ అండి. కప్ప టాడ్పోల్ కదా, దాని ఫస్ట్ తోక ఉంటుంది, ఆ తర్వాత ఏమంటారు అది కప్పగా మారే ఆ రూపాంతరం చెందే టైంలో తగ్గిపోతుంది వెళ్ళిపోతుంది. రైట్, బాగా చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వచ్చినవి మాత్రం అగ్రి చెయ్యను. మ్యాథ్స్ చదివేస్తాను. ఎల్బీ నగర్ నుండి ఉర్మిళ గారు, షాపల్లి నుండి శ్రీనివాస్ గారు, అలాగే పెన్ వెంకటేశ్వర్లు గారు.

రైట్ ఆన్సర్. సిరిసిల్ల నుండి శ్రీనివాస్ గారు, ఎన్జిఓస్ కాలనీ నుండి సరిత, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్ గారు, గీతానగర్ నుండి నాగేశ్వరరావు గారు, అనంతపురం నుండి ధనుంజయ్ గారు, చంద్రమొగిలి పద్మరాణి గారు, శాంతి రిషిత సతీష్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుండి సుప్రియ, కీర్తిరాజ్ ఆదర్శ్నగర్ పులిపాటి, వెంకటేష్ మహబూబ్ నగర్, పంతాడి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది వేరే ఆన్సర్ కూడా పంపించారు. చిలుకు నారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆల్సో రైట్ ఆన్సర్ అండ్ నరేష్ గారు కూడా రైట్ ఆన్సర్. ఎస్, సో మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి అలా వెళ్ళిపోదామా. ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి కూడా వచ్చింది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం నరేష్ గారు, మెర్సీ విజయ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పున్నుగంటి రవి గారు, బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్. షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం నుండి కూడా. ఏంటి ఒకే సతీష్ గారు రెండుసార్లు సమాధానం పంపిస్తారా? అట్లా సతీష్ అండ్ సుమలత, దివాకర్ ఫ్రమ్ ఉమ్మడి అండ్ నందిపేట నుండి రాకేష్, యా అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రైట్, గుడ్ గుడ్. అండ్ ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వినిపిస్తా, కానీ ఆలోపు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తా. ఎంత తీసినా పెరుగుతూనే ఉంటుంది, ఏమిటది? ఆన్సర్ చేసేయండి 0402324085 నెంబర్కి. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట మీకోసం, స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ పాట. అండ్ ఆ తర్వాత మీ సమాధానం కూడా అన్నమాట. సో ఎంత తవ్వినా పెరుగుతూనే ఉండేది అని అడిగాను. అండ్ కొంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు, అయితే లాస్ట్లో రివీల్ చేద్దాం. మనం ఫస్ట్ రివీల్ చేస్తే మళ్ళీ సమాధానాలు వచ్చేస్తున్నాయిగా. వి దివాకర్ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ కట్ల సతీష్ గారు ఒకసారి సమాధానం పెట్టి మార్చేశారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్ గారు. అండ్ చదివిన వాళ్ళ పేర్లు రెండు రెండు సార్లు, అఫ్ కోర్స్ నిజమేనండి, టూ టైమ్స్ పంపించేస్తున్నారు కదా, టూ మచ్ ఇది. దామోజు వెంకటాచారి గారు అండ్ వరలక్ష్మి గారు రైట్ ఆన్సర్. ఆర్ యూ ప్లేయింగ్ సాంగ్స్ ఇట్స్ వరస్ట్? మీకు పాటలు నచ్చలేదా? ఓకే, సో మీకు నచ్చిన పాటలు పంపించండి, విల్ ట్రై టు ప్లే అలాంటి మంచి పాటలు కూడా. మంచిర్యాల నుండి చంద్రమొగలి గారు పంపించారు రైట్ ఆన్సర్. షేర్ల వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. చందన చక్రపాణి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ అండి. నాగభూషణం గారు కోదాడ నుండి కూడా ఇంకొక మెసేజ్ వచ్చింది. పూర్తిగా చదవండి మేడం, ఇన్ని ఇన్ని పేర్లు పంపిస్తాయి ఎలాగండి. ధనంజయ్ గారు అనంతపురం జిల్లా. నెక్స్ట్ రోజా నరేష్ గారు అండ్ రాఘవేందర్ నగర్ నుండి సతీష్. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల రాజేశం సరోజిని. చిత్రాలయ నుండి దామోజు వెంకటాచారి. అండ్ ఫిర్జాదిగూడెం నుండి శ్రీకాంత్ సంధ్య భూలక్ష్మి వీళ్ళందరూ కూడా పంపించారు. పాలెం పోలయ్య గారు, రాకేష్ అండ్ అజయ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. అండ్ మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి కూడా వెళ్ళిపోదాము. అంటే ఎక్కువగా మీరు ఈ టైంలో కాకుండా పాట ప్లే అయ్యే టైంలో క్వశ్చన్స్ పంపిస్తే, ఐ మీన్ ఆన్సర్స్ పంపిస్తే చాలా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఒక చిన్న బ్రేక్, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఎస్, షో టైంలో ఉన్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ కలా పరిగెట్టేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, పుట్టినప్పుడు పొడుగ్గా ఉంటాను, వయసు మీద పడుతున్న కొద్దీ పొట్టిగా మారిపోతాను, హూ ఆమ్ ఐ అని క్వశ్చన్ చేస్తుంది అనమాట ఆ పొడుపు కథ. ఆన్సర్ చేసేయండి 0402324082 నెంబర్కి. రెడీగా ఉన్నారా సమాధానంతో? ఎస్, స్టే ట్యూన్డ్.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800315708 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

ఆన్సర్స్తో రెడీగా ఉన్నారనమాట. ఆ విషయం మాత్రం అర్థమైపోతుంది. అండ్ ఆన్సర్ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నుంచి చెప్పారు. కొందరైతే నాకే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగా, మేము బోల్డ్ అన్న ఆప్షన్స్ పెడతాం, మీరే సెలెక్ట్ చేసుకోవాలని లాగా పెట్టేశారు. ఫైన్ నో ప్రాబ్లం. కట్ల సతీష్ గారు అయితే రెండో ఆప్షన్స్ ఇచ్చారు. ఫైనల్గా నేను రివీల్ చేయాలన్నమాట. కాళ్ళు శ్రీనివాస్, మహాలక్ష్మి గారు, శ్రీకాంత్, ఉమ్మెడ నుండి దివాకర్, అండ్ నరేష్, రోజా. అండ్ దిస్ ఇస్ టూ మచ్ అండి. రెండు రెండు సమాధానాలు ఏంటండి? భవానీ వెంకట్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాజేశం, సరోజిని ఎల్బీ నగర్ నుండి, ఊర్మిళ గారు, భూలక్ష్మి అండ్ మంచిర్యాల, చంద్ర మొగిలి నుంచి పద్మరాణి, అక్షర కృప, బిఎన్ రెడ్డి నుండి మౌనికా బాలు, వినయ్ కుమార్, మొహమ్మద్ జైనుద్దీన్ గారు, సంతోష్ సుప్రియ, చిరంజీవి, నాగభూషణం, భవాని, షేర్ల వెంకటేష్ ఫ్రమ్ గజ్వేల్ అండ్ ఫిర్జాది కూడా నుండి, శ్రీనివాస్. వా, వీళ్ళు ఇంకా మంచి వెరైటీ సమాధానం పంపించారు. నెక్స్ట్ కుబేర్ జిల్లా నుండి పెన్ బాలాజీ గారు రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది, దస్తగిరి

సంధ్య, కర్నూలు నుండి బ్రహ్మయ్య, నరకట్పల్లి నుండి వెంకటేశం హేమలత, సికింద్రాబాద్ నుండి రెగ్యులర్గా చదువుతారు. శ్రోతలు అభిమానంతో వాళ్ళ పేర్లు మాత్రం రెగ్యులర్గా చదువుతారు. ఓకే, మీ పేరు కూడా చదువుతామండి. రమణి సుబ్బయ్య గారు, నెక్స్ట్ చాక్ పీస్ అని ఒకరి సమాధానం పంపించారు. వెంకటేశ్వర ఆన్సర్ రివీల్ ఆప్షన్స్లో ఫ్లోలో వచ్చిందనమాట. అండ్ హాసిని ఆదిలాబాద్ నుండి ఇంకో ప్రశ్న అడగండి మేడం. అఫ్ కోర్స్ అడుగుతాము, ఎందుకు అడగం. తర్వాత దియా, ఓకే, ఇంతే సమాధానాలు వచ్చాయి. అయితే ఏంటంటే కొంతమంది చాక్ పీస్ పంపించారు, కొంతమంది చీపురు పంపించారు, కొంతమంది పెన్సిల్ పంపించారు, కొంతమంది కొవ్వొత్తని పంపించారు. సో ఏదైనా పెరిగే కొద్ది అరుగుతుంది. సో నేను ఒక క్వశ్చన్ అడిగితే దీనికి ఇన్ని ఆన్సర్స్ పంపించడం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రిప్లై. మంచిగా దెబ్బ దెబ్బ, ఐ మీన్ జల్దీ జల్దీ పంపించేశారు కాబట్టి. సో రైట్, మరి మీకోసం మంచి క్వశ్చన్ కూడా మళ్ళీ రివీల్ చేస్తాను. అండ్ అలాగే మనం ఈ ఏమంటారు షో టైం ఇంకా ఇలాగే ముందుకు తీసుకొని వెళ్దాం. ఇంకా ఇంకో 2-3 క్వశ్చన్స్ హ్యాపీగా మనం ఎంజాయ్ చేసేయచ్చు. తీస్తే పెరుగుతుంది, పెరిగితే పెడితే తగ్గుతుంది, ఏమిటి అది? అండ్ ఆన్సర్ చేసేయండి, చాలా సింపుల్. అండ్ తీస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది, కానీ ఒక్కసారి మళ్ళీ మనం క్లోజ్ చేస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. సమాధానం ఏమై ఉంటుంది? తొందరగా నాకు ఆన్సర్ చేసేయండి. 0402324 08 52 నెంబర్కి. 7 బైజీ బృందావన్ కాలనీ సినిమాలో నుండి ఒక మంచి పాట మీకోసం వినిపించేస్తున్నా. స్టే ట్యూన్డ్.

వావ్, ఎంత అద్భుతమైన పాట కదా. కేకే గారు ఆలపించినటువంటి వండర్ఫుల్ సాంగ్ మనం విన్నాము, అండ్ భలేగా అనిపించింది. ఈ పాట ఆల్మోస్ట్ అందరికీ స్పెషల్ పాటే, అండ్ లవ్ ఫెయిల్యూర్స్కి అయితే ఇంకాస్త వండర్ఫుల్ పాట అన్నమాట, రైట్? అండ్ నేను ఇందాక అడిగినటువంటి క్వశ్చన్, తీస్తే పెరుగుతూనే ఉంటుంది, క్లోజ్ చేస్తే ఆగిపోతూ ఉంటుంది, ఏమిటి అని. సో దానికి చాలామంది సమాధానాలు చెప్తారు అనుకున్నాను, కానీ ఏమిటో ఎవ్వరూ సమాధానం మాత్రం చెప్పలేకపోయారు. అండ్ లెట్స్ సీ, నేనే సమాధానం చెప్పాలి అని డిసైడ్ అయిపోయారన్నమాట వాళ్ళు. సో వాళ్ళకి దొరకలేదా మరి ఏమిటి? ఇంకొందరు అయితే చాలా మంచి సమాధానమే ఇచ్చారు, అండ్ యాక్సెప్టెడ్. నూతిలో నుండి నీరు తీస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది, ఆపితే అది ఎంత ఉందో అంతే ఉంటుంది. సో పెరగడం కావాలి కాబట్టి, సో ఇది నేను సమాధానం అనుకుంటున్నాను అని పంపించారు. అండ్ కొంతమంది ఇంకా వెరైటీ ఆన్సర్స్ పంపించారు. అయితే తీస్తే పెరగడం, ఆపితే ఆగిపోవడం అని అంటే మనకున్నటువంటి జ్ఞానం, మనకున్న నాలెడ్జ్ని ఎవరితో అని షేర్ చేసుకున్నాం అనుకోండి, అఫ్కోర్స్ అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ మన నాలెడ్జ్ని మనం ఎప్పుడు యూజ్ చేయలేదనుకోండి, మన దగ్గర ఉన్నది కూడా కాస్త మెల్లిమెల్లిగా అంతరించిపోతూ ఉంటుంది. అదన్నమాట సమాధానం. అండ్ దీనికి సరైన సమాధానం చెప్పింది పేరు నందిపేట్ నుండి రాకేష్ ఫరీద్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్, దామోజ్ వెంకటాచారి వరలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీరు రైట్ ఆన్సర్ పంపించినందుకు. సంతోష్ సుప్రియ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ అందరూ చాలా అలర్ట్గా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించడం స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ యా, ఇప్పుడు మీకోసం మంచి పాట నేను వినిపించేస్తున్నాను. అమ్మాయి బాగుంది చిత్రంలో నుండి ఉదిత్ నారాయణ చిత్ర గారు పాడినటువంటి పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకొని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:23 శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. కళ్యాణి షిండే ఈ పేరు మీరు వినుంటారు, దీని గురించి మీకు తెలిసి ఉంటుంది. వినలేదా? అయితే ఇప్పుడు

ఇప్పుడు కాదు, గత రెండేళ్లుగా తన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రెండు మూడేళ్లుగా అనుకుంటాను, కానీ తన ప్రయత్నం మాత్రం చిన్నతనం నుండే మొదలైంది. తన జీవితంలో తను కావాలి అనుకునేటువంటి సక్సెస్ని చేరడానికి ముందు తన ఇంట్లో వాళ్ళ కష్టాన్ని తెలుసుకుంది. ఆ కష్టంతోనే తను ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేసింది. అంతే, అందరి మనసుల్లో చక్కటి ఆనందాన్ని కూడా తీసుకురాగలిగిందన్నమాట ద గ్రేట్ విమెన్. సో ఆ యంగ్ ఇన్నోవేటర్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము శక్తిశీలి కార్యక్రమంలో. అయితే తను స్టార్ట్ చేసిన ఇన్నోవేషన్కి పెట్టిన పేరు ఒకటి ఉంది, పేరు గోదాం ఇన్నోవేషన్స్. మీరు విన్నది నిజమే, ఒక గోదాంకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ని చేసింది, అందుకే పేరు కూడా అదే పెట్టింది. ఆ మార్పు ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా మారింది. పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కాపాడుకోవడం కూడా చాలా పెద్ద టాస్క్. అంటే అక్కడ నుండి ప్రజలకు అమ్మేంత వరకు తీసుకునేటువంటి ఆ జాగ్రత్త ఏదైతే ఉందో, దాంట్లో ఫెయిల్ అయితే మాత్రం లాసే కదా. సో ఆ విషయంలో తను చూపించినటువంటి ఆ ప్రజ్ఞ చాలామందికి నచ్చింది. ఆ జర్నీ ఎంతో ఎంతో అద్భుతంగా కూడా ఉంది. చెప్తాను ఇంకా డీటెయిల్డ్గా. ఓ చక్కని పాట విందాం, ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

వండర్ఫుల్ పాట విన్నాం కదా, రైట్? మరి శక్తిశైలి కార్యక్రమంలో ఉన్నాం మనం అండ్ మాట్లాడుకుంటున్నాము ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి అండ్ యంగ్ ఇన్నోవేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ గురించి. అయితే తన ఆలోచన ఎలా ఉండింది అని అంటే, లైక్ వాళ్ళ నాన్నకి ఎలాగైనా హెల్ప్ చేయాలని. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక రైతు, ఫార్మర్, ఆనియన్ పండించేటువంటి ఫార్మర్ అన్నమాట. మనకి సంవత్సరం పొడవుతా ఉల్లిపాయలతో ఉండేటువంటి అవినాభావ సంబంధం గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. కానీ అవన్నీ ఒక్క దగ్గర పెట్టినప్పుడు ఒక్కటి పాడైనా మిగతా వాటితో వచ్చేటువంటి ఇబ్బంది గురించి మాత్రం డిస్కషన్స్ అవుతూ ఉంటాయి మనకి కదా. ఒక్కటి పాడైపోయినా అన్నీ స్మెల్ వచ్చేస్తాయి, అన్నీ పాడైపోతాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ నాన్న ఏదో ఒక రకంగా లాస్ని బేర్ చేసేవాడంట. ఆల్ ఓవర్ ద ఏషియా చాలా లార్జెస్ట్ ఏమంటారు ఆనియన్ గ్రోయింగ్ ప్లేస్ అది. కానీ ఏ రకంగా చూసుకున్నా ప్రతి సంవత్సరం ఎంతో కొంత లాస్లోనే వెళ్ళిపోతుంది ఆ లైఫ్ అంతా అని చిన్నతనం నుండే చూసింది. బాగా ఆలోచించింది, ఇలా చాలాసార్లు డబ్బులు నష్టం వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, 26 మిలియన్ టన్నుల ఆనియన్ని ప్రొడ్యూస్ చేసేవారంట ప్రతి సంవత్సరం. అయితే వాటిని పండించడానికి బాగానే ఉన్నప్పటికీ స్టోరేజ్ టైంకి మాత్రమే ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చేదట. అలాగే ఆనియన్ తొందరగా పాడయ్యేదట. అందుకే ఇంట్లో వాటిని స్టోర్ చేసుకోవడానికి అఫ్కోర్స్ ఏదో ఒక ప్లేస్ ఉంటుంది, కానీ అది అంత పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేది కూడా కాదంట. అందుకోసం

అనుకొని తను ఇంజనీరింగ్లో చేరాక 2018లో తను ఒక ఇంక్యుబేటర్ని తయారు చేసిందనమాట. ఆ ఇంక్యుబేటర్ చాలా బాగా వర్క్ అయింది. అంతేకాదు, తయారు చేసినటువంటి ఆ ఇంక్యుబేటర్లో వీళ్ళు పెట్టేటువంటి ఈ ఆనియన్స్ ఎక్కువ రోజు పాడవ్వకుండా బాగా హెల్ప్ చేసేదంట. సో దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, అంటే అంతకుముందు స్టోరేజ్కి ఇంకేం లేవా, ఇలాంటి క్వశ్చన్స్ చాలానే మీకు రావచ్చు. కానీ వాటన్నింటి గురించి కూడా చెప్తా డీటెయిల్గా ఓ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ పాట విన్నాం కదా. బ్యాక్ టు మీ శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. నేను మీ కీర్తి. ఈ ఇన్నోవేషన్ ఎంత ఇంట్రెస్టింగ్గా సాగుతోంది అని అంటే, ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్ అవార్డ్ విన్నింగ్ ఫేజ్లోనే ఉంది తను. అండ్ అంతేకాకుండా ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా కూడా మారిందన్నమాట. సో కళ్యాణి షిండే స్టోరీ మనందరికీ చాలా హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. తను కనుక్కున్నటువంటి ఆ పరికరం ఏదైతే ఉందో అది ఎక్కడైతే ఏమంటారు ఆనియన్స్ స్టోర్ చేసేటువంటి ప్లేస్, ఆ స్టోరేజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉల్లిపాయలు పాడయ్యేటువంటి ఫస్ట్ స్టేజ్ని ఆ పరికరం కనుక్కుంటుంది. అక్కడ తేమ అంటే తడి మొదలవ్వడం, లేదా మామూలుగా ఉల్లిపాయలు చిన్న చిన్నగా మొలకలు వస్తూ ఉంటాయి, స్ప్రౌటింగ్ అవుతూ ఉంటుంది, అలాంటిది అవ్వకుండా జాగ్రత్త పడి ఉల్లిపాయలు పాడవ్వకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని తగ్గించి, అలా అవుతున్నప్పుడు వాటిని తీసేసేటువంటి అంటే అవి అక్కడ నుంచి రిమూవ్ చేసి ఇంకా ఫ్రెష్గా ఉన్న వాటికి ఇది స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడి ఆ లాస్ని కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిందన్నమాట ఈ ఏమంటారు యంగ్ ఇన్నోవేటర్. 80% మంది రైతులు ఇప్పుడు కాదు, దాదాపు ఒక 15-20 సంవత్సరాలుగా వాళ్ళు పండించినటువంటి ఉల్లి పంటని వేర్ హౌసెస్లో చాలా జాగ్రత్తగా పెట్టేవారంట. అంటే అది కస్టమర్స్కి, అంటే కొనుక్కునే వాళ్ళ దగ్గర దాకా వెళ్ళేంత వరకు వాళ్ళదే కదా బాధ్యత. సో అలాగ జాగ్రత్త పడి పెట్టేవాళ్ళు. కాకపోతే అవి అంత పర్ఫెక్ట్గా ఏమంటారు లైఫ్ ఉండేవి కాదు, అలాగని లాస్ రాకుండా ఉండేది అసలే కాదన్నమాట. అందుకే అక్కడ అంటే ఎక్కడైతే ఈ రైతులు వేర్ హౌజెస్ని ఉపయోగిస్తున్నారో అందులో నుంచే అక్కడే ఏం పెద్దగా చేంజెస్ చేయకుండా ఈ చిన్న టాస్క్తో ఈ పరికరాన్ని ఉపయోగించి ఆ పాడయ్యేటువంటి వాటికి చెక్ పెట్టాలి అని తీసుకున్నటువంటి డెసిషన్ అది. ఆ డెసిషనే డెడికేషన్గా మారింది. దానికోసం ప్రత్యేకంగా తాను చాలా శ్రద్ధ తీసుకొని ఆ వేర్ హౌస్ని కొత్తగా మార్చింది. వేర్ హౌస్లో స్మార్ట్గా ఈ టెంపరేచర్ని ట్రాక్ చేసే విధానాన్ని ఏర్పాటు చేసింది. ఏమాత్రం తడొచ్చినా తెలుసుకోవడం, ఆ జరిగినటువంటి ఆ వేస్టేజ్ని తీసేయడం, మళ్ళీ సేఫ్గా పెట్టడం, ఇలాంటివి చేసింది. దానివల్ల బోల్డ్ అంతా ప్రాఫిట్స్ వచ్చాయి. అందుకే కదా మరి యంగ్ ఇన్నోవేటర్ అయింది. అది విషయం. లెట్ టాక్ మోర్. అండ్ బిఫోర్ దాట్ ఇంకొక అద్భుతమైన పాట మీకోసం వినిపించేస్తున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ పాట ట్యాగోర్ సినిమాలో నుంచి విన్నాం కదా, రైట్. సో కళ్యాణి షిండే కొత్తగా ఏమీ కనుక్కోవడం కాదు, ఉన్న దాంట్లోనే మార్పులు చేసి సక్సెస్ రేషియోని అలాగే ప్రాఫిట్ రేషియోస్ని చూపించింది. కాబట్టి సీరియస్లీ ఈ యంగ్ ఇన్నోవేటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం కదా. అంతే, ఉన్న దాంట్లోనే స్పెషల్ మార్పులు చేసి బెటర్ రిజల్ట్ తీసుకొచ్చేందుకు తను చేసిన ప్రయత్నం మాత్రం చాలా పెద్దది. చిన్నతనం నుండి వాళ్ళ నాన్న పడుతున్న కష్టం చూసి తను బెటర్గా చదువుకోవాలి అనుకుంది, చక్కని తెలివిని సంపాదించుకుంది, ఆ తెలివిని సమస్య పైన సంధించింది, సమాధానాన్ని రాబట్టింది. అందుకు షీఈస్ గ్రేట్ అన్నమాట. 20% నుండి 40% వరకు ఇప్పుడు క్రాప్ వేస్టేజ్ దాదాపు తగ్గిపోయింది. అంతేకాదు, ప్రాఫిట్ని గెయిన్ చేస్తున్నారు, రైతులు ఆనందంగా ఉన్నారు. ఆ ఇన్నోవేషన్ చేసినందుకు గాను తనకు బెస్ట్ యంగ్ ఇన్నోవేటర్గా అవార్డు కూడా అందుకుంది ఈ గ్రేట్ విమెన్. సో అది ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ తన గురించి ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తరువాత. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: సో కళ్యాణి షిండే స్టోరీ మనకి చాలా చాలా బాగా నచ్చింది కదా. ఇలాంటి స్టోరీస్ అన్నీ మన లైఫ్లో కూడా బోల్డ్ అని ఉండుంటాయి. మీకు అలాంటివి ఏమైనా తెలిస్తే లెట్ మీ నో, ఇంకా మాట్లాడుకుందాం.
4: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శక్తిశీలి వింటున్నాం గోదాం ఇన్నోవేషన్స్ కళ్యాణి స్టోరీ గురించి. టీ అనే ఆకారంలో తయారైనటువంటి ఆ డివైస్ చాలా చాలా హెల్ప్ఫుల్గా మారింది. అంతేకాదు, ఆ ఉల్లిపాయలు పాడవుతున్నప్పుడు దానిలో నుండి రిలీజ్ అయ్యే గ్యాసెస్ని, ఆ ఆనియన్స్ ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ వేర్ హౌస్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఇది చాలా బాగా హెల్ప్ కూడా అయింది. అందుకే ఇది ఎంత యూస్ఫుల్గా మారి ఇన్నోవేషన్స్ స్థాయిని కూడా పెంచింది. ఇంకా మాట్లాడుకుందాం. స్టేడియం
6: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈ కి వెళ్తున్నాం.
6: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
7: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఇదండి ఇవాల్టి శక్తిశీలి. మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకుంటాను. మళ్ళీ రేపటి శక్తిశీలిలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాం. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?

ఫోన్ రా రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
4: आप सुन रहे हैं विविध भारती, लीजिए प्रस्तुत है कार्यक्रम मन चाहे गीत.
5: मन चाहे गीत.
6: मन चाहे गीत.
5: मन चाहे गीत.

Thank you.

0: आयोजन हो, आप सब योग करें, योग दिवस का हिस्सा बने, इसी अनुरोध के साथ मैं एक बार फिर आप सभी को विकास परियोजनाओं की बहुत बहुत बधाई देता हूं। आज जब हम उत्साह और उमंग के साथ पश्चिम बंगाल दिवस मना रहे हैं तो मेरा आप सबसे आग्रह है, अपना मोबाइल फोन निकालिए, अपने मोबाइल फोन की फ्लैश लाइट चालू कीजिए और हम सब मिलकर के आज ये बंग दिवस मनाएं। सबके मोबाइल फोन की लाइट चालू हो, मेरे साथ बोलिए भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे वंदे वंदे वंदे वंदे। बहुत बहुत धन्यवाद।
1: Moving towards a future, towards a Viksit Bharat developed India by 2047, we hope and pray that the resolve and the vow of the Prime Minister bears fruit and we see all those great results in our lives, in the lives of the country, in the lives of everyone to be there in the future.
2: धीरे धीरे कार्यक्रम अपनी समाप्ति की ओर बढ़ रहा है। अब समय है आपसे विदा लेने का। श्रोताओं, इस कार्यक्रम को आप तक पहुंचाने में प्रस्तुति सहयोग दिया श्री एस वाई खान ने और इस कार्यक्रम के प्रस्तुतकर्ता थे श्री प्रमोद कुमार। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया। इसी के साथ मैं सिद्धार्थ सिंह अपने साथी कमेंटेटर वैभव ज्योत्सना श्रीवास्तव के साथ आपसे अनुमति लेता हूँ। नमस्कार।
3: ఇంతవరకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా 23వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటారు. కార్యక్రమంలో వినండి ఓయి చిత్రం కోసం యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా శ్రేయ ఘోషాలు ఆలపించిన వన్నమాలి గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. పరుగు చిత్రం కోసం మణిశర్మ సంగీతం అందించగా, కైలాష్ కేర్ సైంధవి ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.
2: అభ్రపథమున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక, దుగ్ధాంభో నిధి జనిత లలిత సౌందర్య.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రేమతోరా ఈ చిత్రం కోసం మణిశర్మ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం

ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రం కోసం సాధనా సర్గం ఆలపించిన ఏఎం రత్నం మరియు శివగణేశన్ గీతం వినండి. సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 మెగాహెడ్స్పై ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. బాల్య వివాహాలు, వేధింపులను నిర్మూలించి తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు అధిక

0: సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. బాల్య వివాహాలు, వేధింపులను నిర్మూలించి తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క కోరారు. ఈ వానాకాలంలో రైతులు సాగు చేసుకునేందుకు, కొరత లేకుండా ఎరువులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, పారదర్శక పాలనకు సాక్ష్యంగా నిలుస్తాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను 2026ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 25 నుంచి బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన పత్రాలను పంపిణీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సుమారు 80% మ్యాపింగ్ పూర్తయిందని, కొత్త ఓటర్లు జూలై 25 వరకు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తుందని, యోగా ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అన్నారు. యోగా అనేది అద్భుతమైన ప్రక్రియ అని, ఈ ప్రపంచంలోనే అన్ని వైద్య విధానాలకెల్లా అది ఉత్తమమైనదని రాజన్న సిరిసిల్ల జిల్లా యోగా గురువు పల్లికొండ గంగాధర్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ఈ యోగ సాధనను వినియోగించుకున్నట్టయితే ఆరోగ్యం, మనశ్శాంతి, అనేక బలహీనతలు తొలగిపోతాయి, ప్రశాంతత ఏర్పడుతుంది. ఇద్దరు యోగ చేయాలని ఆశిస్తూ,
0: యోగ సాధనతో శారీరక దృఢత్వాన్ని పొంది ఆరోగ్యంగా ఉంటారని మెదక్ జిల్లా యువజన సంఘాల క్రీడల అధికారి రమేష్ అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. యోగా వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతో పాటు ఈ యోగాసనాల ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుంది. అదేవిధంగా రక్తపోటు అదుపులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస నియంత్రణ అనేది అదుపులో ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది.
0: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పాండురంగ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆదిలాబాద్ జిల్లాలోని పొన్న గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ సంఘటన జరిగిందని, రైతులకు రుణమాఫీ, రైతు బంధు అందలేదని విమర్శించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణపై చేస్తున్న వాదనలను ప్రశ్నిస్తూ, బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారాన్ని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో భారీ బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు వివరాలకై విచారణ జరుపుతున్న నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని విమర్శించారు. అవినీతి పాలనను అంతం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్, హనుమకొండలలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల హక్కులను కాపాడటం, మంచి పాలనను అందించడం ద్వారా తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లతో ప్రజాభవన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి పెంచేందుకు స్టడీ సర్కిళ్లను సంస్కరించాలని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, బీసీ హాస్టళ్లలో పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మిషన్ వాత్సల్య, సంక్షేమ్ అంగన్వాడీ, మిషన్ శక్తులపై హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సును

0: స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక ప్రారంభించారు. బాల్య వివాహాలు, వేధింపులను నిర్మూలించి తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆమె కోరారు. వానాకాలంలో రైతులు సాగు చేసుకునేందుకు కొరత లేకుండా ఎరువులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో పట్టాదారు పాసు పుస్తకం, పంట వివరాలను నమోదు చేస్తే రైతు పేరున ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియాను సరఫరా చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా సాధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, సంక్షేమం, పారదర్శక పాలనలో పురోగతికి సాక్ష్యంగా నిలుస్తాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పిఎం స్వనిధి, పిఎం ముద్రా యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, ఇటువంటి పథకాలు ప్రతిష్టాత్మకమైనవని ఆయన ప్రస్తావించారు. అమ్మ పేరున కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా కనీసం ఒక మొక్క నాటాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ప్రజలకు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పాఠశాల మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. ఈరోజు హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్లతో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు వంటి అంశాలను ఆయన సమీక్షించారు. రైతు బీమా కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదని, రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా బుగ్గమాదరం గ్రామంలో నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని బంజారా భవన్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఇంటెన్సివ్ రివిజన్ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన అభివృద్ధి పారదర్శక పాలనకు సాక్ష్యంగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట 6:25 సంవత్సర దర్శిని, 6:30 ప్రసారమయ్యే జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మామునూరు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త అర్షం సదానందం. అనంతరం గో ఆధారిత వ్యవసాయ సాగులో అనుభవాలు, హనమకొండ మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన రైతు రాజిరెడ్డి గారితో పరిచయం. మనకు పరిచయం చేస్తున్నవారు అర్షం సదానందం. ఇక 7:45 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్,

ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రం వినవచ్చు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 11:00 మధుర గీతాలు. 11:10 12 సంవత్సరాల ప్రభుత్వం ద్విభాషా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందాం. రేపు ప్రభాత ప్రసారంలో 6:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోల్కతాలో పాల్గొననున్న కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం తెలుగులో వార్తలు కూడా ప్రసారమవుతాయి. 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా మరియు వాట్సాప్ సందేశం ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో విద్యార్థి జీవితం యోగాతో విజయపథం ఓదెల నరేందర్ గారి ప్రసంగం.

మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. మధ్యాహ్నం 3:00 నాటిక ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. సాయంత్రం 5:00 చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు. సాయంత్రం 6:30 ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 బాల్ బై బాల్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం 6:30 నుండి 7:05 వరకు, 7:15 నుండి 9:00 వరకు తిరిగి మరియు రాత్రి 9:15 నుండి 10:45 వరకు ప్రసారమవుతుంది. 10:45 మధుర గీతాలు. రాత్రి 11:10 12 సంవత్సరాల ప్రభుత్వం ద్విభాషా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగులో తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: సందర్భం ఏదైనా,
5: శుభకార్యం మరేదైనా,
4: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
5: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
4: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
5: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 6:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోల్కతాలో పాల్గొననున్న కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం కానుంది. గమనిక విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు విందాం.
1: ఎర్ర చీర కట్టుకో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు వింటున్నారు.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు వింటున్నారు.
2: తంగేడు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు వింటున్నారు.

శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్లో సీనియర్ లెక్చరర్లు లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సీనియర్ లెక్చరర్ 23, లెక్చరర్ 16, లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ 2, ఉర్దూ మీడియం లెక్చరర్ 4, ఇంగ్లీష్ లెక్చరర్ 3, తెలుగు లెక్చరర్ 8, ఉర్దూ లెక్చరర్ 1, మ్యాథ్స్ లెక్చరర్ 3, సైన్స్ లెక్చరర్ 3, సోషల్ స్టడీస్ లెక్చరర్ 3, సైకాలజీ లెక్చరర్ 3, ఈ విధంగా వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 86 ఖాళీలు. సీనియర్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఎంఈడి పూర్తి చేసి ఉండాలి. లెక్చరర్ పోస్టులకు కూడా సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడి అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 ఏండ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 29, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2026 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

0: చివరిగా ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్టు, గ్రూప్ ఎక్సర్సైజు, ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ sbi.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 8, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 419 స్టాఫ్ నర్సు ఖాళీలను, 24 ఫార్మసిస్టు, 86 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ లేదా జీఎన్ఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీఎన్ఎంసీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిఫార్మసీ లేదా బిఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగానికి అభ్యర్థులు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు జనవరి 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 30, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు 289 జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, 675 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, 129 డొమెస్టిక్ సైన్స్ టీచర్, 163 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, 450 ప్రైమరీ స్పెషల్ ఎడ్యుకేటర్, గ్రేడ్ ఏ ఐటీ అసిస్టెంట్ 125 ఇంకా పలు ఖాళీలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విధంగా వివిధ విభాగాల్లో 1979 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 15, 2026.
1: ఉద్యోగ సమాచారం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలో ఒడిశా రాష్ట్రం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర పురోగతిని ప్రధానమంత్రి ఈరోజు ప్రశంసించారు. ఒడిశా అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

0: వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ది ద్వారా దేశ వృద్ధిని ముందుకు తీసుకువెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 944 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుస్తూ 18,840 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట్ర దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
1: साथियों, आज पीएम किसान सम्मान निधि के तहत देश भर के 9 करोड़ से अधिक किसानों के बैंक खातों में पैसे भेजे गए हैं और पश्चिम बंगाल के किसानों के लिए एक और खुशी की खबर है. आज से राज्य में पीएम फसल बीमा योजना शुरू की जा रही है. फसल बीमा योजना मुश्किल समय में किसान के परिवार को सहारा देगी. फसल को नुकसान होने पर किसान पर बोझ नहीं पड़ेगा.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్రపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తోందని రాష్ట్రపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్ట్రలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సార్నాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అసోంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం

0: సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1445 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను కూడా కేంద్ర హోంమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
1: भाजपा सरकार बनी, उरी पर हमला हुआ, पुलवामा में हमला हुआ, पहलगाम में हमला हुआ, कहीं सर्जिकल स्ट्राइक, कहीं एयर स्ट्राइक, और अंत में ऑपरेशन सिंदूर कर पाकिस्तान के घर में घुसकर आतंकवाद को

0: ಈ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಆಲಯ ಚಾರಿತ್ರಾತ್ಮಕ, ಸಾಂಸ್ಕೃತಿಕ, ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಾರಸತ್ವಾನ್ನಿ ಕಾಪಾಡುತ್ತೂನೇ ಆಲಯ ಪರಿಸರಾಲನ್ನು ಒಕ ಆಧುನಿಕ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಂಗಾ ಮಾರುಸ್ತುಂದನಿ ಆಯನ ಚೆಪ್ಪರು. ಜಾತೀಯ ಭದ್ರತಾ ಸಮರ್ಥವಂತಮೈನ సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను కూడా కేంద్ర హోంమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
1: భాజపా సర్కార్ బని ఉరీ పర్ హమలా హువా, పుల్వామా మే హమలా హువా, పహల్గావ్ మే హమలా హువా, కహీ సర్జికల్ స్ట్రైక్, కహీ ఎయిర్ స్ట్రైక్, ఔర్ అంత మే ఆపరేషన్ సింధూర్ కర్కర్ పాకిస్తాన్ కే ఘర్ మే ఘుస్కర్ ఆతంకవాద్ కో జవాబ్ దేనే కా కామ్ కియా.
0: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ 2026 అభ్యర్థి ఒకరి అభ్యర్థుల మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యత అని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్లో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్యా శాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మామునూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయం చేస్తున్నవారు అర్షం సదానందం. అనంతరం గో ఆధారిత వ్యవసాయ సాగులో అనుభవాలు. హనుమకొండ మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన రైతు రాజిరెడ్డి గారితో పరిచయం. పరిచయం చేస్తున్నవారు అర్షం సదానందం. కిసాన్ వాణి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली, पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की

0: सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है।
1: अन्नदाता का बढ़ता मान पीएम किसान।
2: 1 వర్షాకాలంలో పశువులలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మామునూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం.
3: మామునూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె శివజ్యోతి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవలసిన టీకాలపై వారి యొక్క విలువైన సలహాలు, సూచనలు అందిస్తారు. నమస్కారం అండి శివజ్యోతి గారు.
4: నమస్కారం అండి.
3: శివజ్యోతి గారు, ఈ వర్షాకాలంలో పశువులకు వచ్చేటువంటి వ్యాధులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టీకాలు వాడాలనే దాని గురించి మీదైన సలహాలు, సూచనలు అందించండి మరి.
4: నమస్కారం శ్రోతలందరికీ. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన రైతులకి అవగాహన పెరిగితే ఆరోగ్యంగా ఉండే మన పశువుల తరం తయారవుతుంది. ముందుగా మీరు అడిగినట్టు వర్షాకాలం అనగానే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉండే కాలం. ఈ సమయంలో తేమ పెరగడం, వాతావరణంలో మార్పులు, మురికి నీరు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే వైరస్లు, బ్యాక్టీరియాలు, పరాన్నజీవులు వేగంగా వ్యాప్తిస్తాయి. అలాగే మనకి తడిగడ్డి ఎక్కువగా దొరుకుతుంది ఈ కాలంలో. దీనివల్ల జీర్ణ వ్యాధులు కూడా వస్తాయి. ఇలాంటి మార్పుల వల్ల మనకి వర్షాకాలంలో పశువులకి ఆరోగ్యంపై కొంచెం ప్రభావం పడుతుంది. అసలు వర్షాకాలం అంటేనే వ్యాధులకు పుట్టుకాలం. అందుకని మనం వర్షాకాలంలో పశువులకు ఆరోగ్యంపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
3: డాక్టర్ గారు, సాధారణంగా వర్షాకాలంలో పచ్చిమేత ఎక్కువగా లభిస్తుంది మరి, అయినప్పటికీ పశువులు ఎందుకు వ్యాధులతో బాధపడుతున్నాయి, దీని గురించి వివరించండి మరి.
4: ఇందాక చెప్పినట్టు వర్షాకాలం మనకి పచ్చిగడ్డి ఎక్కువగా దొరుకుతుంది. అలాగే బ్యాక్టీరియాలు, వైరస్లు మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వలన పశువులు మనకి ఎక్కువగా వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందులోనూ ప్రధానంగా బ్యాక్టీరియాలు లైక్ ఎఫ్ఎండి డిసీజ్వి, హెచ్ఎస్, బీక్యూ, లెప్టోస్పైరా, బ్లోట్, ఈ వ్యాధులవి ఎక్కువగా కనిపిస్తాయి.
3: మేడం గారు, వర్షాకాలంలో పశువులకు సాధారణంగా వచ్చే రోగాలు ఏంటో చెప్పండి మరి.
4: వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా 6 రకాల వ్యాధులు కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఎఫ్ఎండి, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, అంటే గాలుకుంటు వ్యాధి అంటారు. రెండవది హిమరేజిక్ సెప్టిసీమియా, మరోది ఎంటెరోటాక్సిమియా, బ్లాక్ వాటర్, లెప్టోస్పైరా, ఇంకా టిక్స్, లైస్, అంటే పరాన్నజీవుల వల్ల కొన్ని రోగాలు వస్తాయి. ఇవి ముఖ్యంగా వర్షాకాలంలో మనకి కనిపిస్తూ ఉంటాయి.
3: ఇంకా డాక్టర్ గారు, ఎఫ్ఎండి వ్యాధి పశువులలో వచ్చినప్పుడు రైతులు ఎందుకు భయపడతారు, దాని గురించి వివరంగా చెప్పండి మరి.
4: ఇందాక చెప్పినట్టు ఎఫ్ఎండి అంటే గాలి కుంటు వ్యాధి, అంటే ఇది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇది పశువుల నోరు, అడుగుల చుట్టూ పుల్లు తయారయ్యి పశువుకి విపరీతమైన నొప్పి కలుగుతుంది. దీనివల్ల నోట్లో పుల్లు ఉండటం వల్ల పశువు తినటం కూడా మానేస్తుంది. దీనివల్ల జ్వరం, పశువుకి విపరీతమైన జ్వరం రావటం వల్ల రైతుకి కొంచెం నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఇది మనం నివారించాలి అంటే దీన్ని కంపల్సరీగా ఏప్రిల్ అక్టోబర్లో మన పశు సంవర్ధక శాఖ టీకాలు ఇస్తారు. కంపల్సరీగా ఈ టీకాలు వేయించుకుంటే మనం ఈ వ్యాధిని నిరోధించవచ్చు. ఇది మళ్ళీ ఒక పశువు నుంచి ఇంకొక పశువు కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఒకసారి ఒక పశువుకి, రైతుకు వాళ్ళ దగ్గర 4-5 పశువులు ఉన్నప్పుడు ఒక పశువుకు ఉంటే వెంటనే ఇంకొక దానికి వ్యాపిస్తుంది. దీని కారణంగా రైతులు వాళ్ళ దాంట్లో ఒక పశువుకు వచ్చినా వెంటనే భయపడుతూ ఉంటారు. కానీ మనం సకాలంలో టీకాలు తీసుకున్నట్టయితే ఈ వ్యాధిని కూడా మనం నిరోధించవచ్చు.
3: ఇంకా డాక్టర్ గారు, ఈ హిమరాజిక్ సెప్టిసీమియా పశువుల్లో ఏం చేసి వివరించండి మరి.
4: హెచ్ఎస్, హిమర్హేజిక్ సెప్టిసీమియా అంటారు. అంటే ఇది ఒక బ్యాక్టీరియా, ప్యాస్టురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనివల్ల పశువుకి జ్వరం, మెడవాపు, ఉబ్బటం, ఊపిరి ఆడకపోవడం అన్నది మనకి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రెస్పిరేటరీ డిసీజ్. ఈ వ్యాధి ఏంటంటే ఒకసారి వచ్చిందంటే పశువుకి వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఇది కూడా మనం వర్షాకాలంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాతావరణం

0: వాతావరణంలో తేమ ఇవన్నీ ఉండటం, మళ్ళీ బ్యాక్టీరియా రెస్పిరేటరీ సిస్టంలో ఉండటం వల్ల వచ్చిన పశువుల నుంచి తొందరగా వ్యాప్తి చెందుతుంది, వచ్చిన పశువుకి అనారోగ్యంగా కూడా ఉంటుంది. దీనికి కూడా మనం ఏం చేయాలి అంటే వర్షాకాలంలో కాకుండా మేలోనే మనము టీకాలు వేయించుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా నుంచి కూడా పశువుని మనం కాపాడుకోవచ్చు.
1: ఇంకా మేడం గారు, బీక్యూ అంటే బ్లాక్ క్వార్టర్, ఈ వ్యాధి అంటే ఏమిటి, ఈ వ్యాధిలో పశువులు నలుపుగా మారుతుందా, వివరించండి మరి.
0: బీక్యూ అంటే బ్లాక్ క్వార్టర్, ఇది కూడా ఒక బ్యాక్టీరియం, క్లాస్ట్రిడియం చావియే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా చిన్న పశువుల్లో, యువ పశువులలో వస్తుంది. వ్యాధి సోకిన పశువుల్లో ఏమవుతుందంటే కాళ్ళు వాస్తాయి, నొప్పి, జ్వరం, చర్మం నలుపు రంగుగా మారుతుంది. అందుకని దీన్ని బ్లాక్ క్వార్టర్ అంటారు. దీనికి కూడా మనం హెచ్ఎస్ లాగానే మే ఆర్ జూన్, ఇలా వర్షాకాలం చలి సమ్మర్ అయిపోయే ముందు, వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు దీనికి వ్యాక్సిన్ తీసుకుంటే ఈ వ్యాధిని కూడా మనం నివారించుకోవచ్చు.
1: ఇంకా లెప్టోస్పైరోసిస్ అంటే ఏమిటి, దాని గురించి క్షుణ్ణంగా వివరించండి మరి.
0: లెప్టోస్పైరోసిస్ అనేది కలుషిత నీరు ద్వారా వ్యాపించే బ్యాక్టీరియల్ వ్యాధి. వర్షాకాలంలో మనకి కలుషిత నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా కూడా వేగంగా వ్యాపిస్తుంది. దీని వలన జ్వరం, మూత్ర సమస్యలు, గర్భస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి పశువుల్లో. ముఖ్యంగా గర్భిణి అంటే సూడి పశువులు దీనికి ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల ఈ బ్యాక్టీరియం వల్ల ఇన్ఫెక్షన్ వస్తే ఆ అనిమల్లో ఒకవేళ అది సూడిదైతే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే జూన్ నెలలో ఈ వ్యాధికి టీకా వేసుకోవాలి.
1: ఇంకా డాక్టర్ గారు, బ్లోట్ అంటే ఏమిటి, ఇది పశువులలో ఎలా వ్యాపిస్తుంది, రైతులు దీనిని ఏమని పేరుతో పిలుస్తారో వివరించండి మరి.
0: ఇది ఒక బ్యాక్టీరియానో వైరస్ వల్లనో వచ్చే వ్యాధి కాదు. బ్లోట్ అంటే ఏంటి అంటే పొట్టలో వాయు కట్టిపడటం. బ్లోట్ అనేది గడ్డి తినే విధానంలో కానీ, తడిగడ్డి ఎక్కువగా తినడం వల్ల కానీ, వాయు తట్టిపడటం వల్ల వస్తుంది. ఇది ఊపిరి ఆడకపోవడం, చలికి చిలికి చిలికి పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా అత్యవసర పరిస్థితి. ఇది వర్షాకాలంలో ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఏదో బ్యాక్టీరియానో వైరస్ వల్ల కాదు, ముందుగా చెప్పినట్టు అది బాగా తడి గడ్డి దొరకటం వల్ల పశువు వేగంగా మెస్తూ ఉంటుంది. దీనివల్ల ఊపిరి తట్టిపడి అనిమల్కి వాయువు తట్టిపడి జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లం వస్తుంది అంతే తప్ప ఇది ఏదో బ్యాక్టీరియానో వైరస్ వల్ల వచ్చేది కాదు. కాబట్టి ఇది అత్యవసర పరిస్థితి. అలా వెంటనే సో ఇలాంటి సిచ్యువేషన్ కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
1: ఇంకా ఈ టీక్స్, ఈగలు వంటి ఎక్టోఫ్యారసైట్స్ వల్ల ఏర్పడే వ్యాధులు ఏమిటో వివరించండి మరి.
0: టిక్స్ వల్ల మనకి బేబీషియోసిస్, అనాప్లాస్మోసిస్, థైలేరియాసిస్ వంటి రకరకాల వ్యాధులు వస్తాయి. ఇవి పశువులని ఏం చేస్తాయంటే బలహీనంగా, ఈ ఎక్టోపారసైట్స్ అంటే ఏంటి అంటే పశువులని పట్టుకొని దాని రక్తాన్ని పీలుస్తాయి. దీనివల్ల పశువులు చాలా బలహీనంగా మారుస్తాయి. జ్వరం, అలసట, తినకపోవడం వంటివి ఈ వ్యాధి వచ్చిన పశువుల లక్షణాలు. సో వీటిని నివారించాలంటే మనం ప్రతి 15 రోజులకు ఒకసారి టిక్ కంట్రోల్ స్ప్రేలు, షాంపూలు వాడుకుంటే మనం ఈ టిక్స్ని నివారించుకోవచ్చు.
1: ఇంకా డాక్టర్ గారు, ఈ వర్షాకాలంలో గర్భధారణలో ఉన్న పశువుల సంరక్షణ అవసరమా, అప్పుడేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి మరి.
0: మనకి సూడి పశువులు అన్నది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ పశువుల ఆరోగ్యం అన్నది మన వచ్చే తరం పశువుల ఆరోగ్యం. కాబట్టి మన రైతులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఇందాక చెప్పినట్టుగా మనకి లెప్టోస్పైరోసిస్, ఇంకా బ్రుసెల్లోసిస్ ఇవన్నీ ఏంటి అంటే అబార్షన్ని కాజ్ చేసే బ్యాక్టీరియాలు. ఇవి ఈ కాలంలో ఎక్కువగా త్వరగా వ్యాపిస్తాయి. కాబట్టి శుభ్రత, ఆహారం, నీరు, గుడిసెలు ఇవన్నీ శ్రద్ధగా చూసుకుని టీకాలు సరిగ్గా వేసుకుంటే మనం ఈ సూడి పశువుల్ని వర్షాకాలంలో కాపాడుకోవచ్చు.
1: ఇంకా డాక్టర్ గారు, పశువులలో టీకాలు వేయించుకోవడం రైతులు ఎందుకు ముఖ్యంగా పరిగణించాలి, వాటి గురించి క్షుణ్ణంగా వివరించండి మరి.
0: వ్యాధి వచ్చాక చికిత్స చేయించుకోవటం కన్నా నివారణ చాలా మెరుగైనది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనకి వ్యాధి రాకముందుకే టీకాలు వేయించుకుంటే అసలు వ్యాధి అనేది రాదు. లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎఫ్ఎండి కోసం ఏప్రిల్ అక్టోబర్లో అంటే సంవత్సరానికి 2 సార్లు, హెచ్ఎస్ బీక్యూ బ్లాక్ వాటర్, హిమరేజిక్ సెప్టిసీమియాకి మే జూన్లలో, లెప్టోస్పైర

0: ఇప్పటికి జూన్లో ఇలా సకాలంలో టీకాలు తీసుకుంటే వ్యాధి అనేది అసలు రాకుండా మనం కాపాడుకోవచ్చు.
1: ఇంకా మేడం గారు, ఎంటెరోటాక్సిమియా అంటే ఏమిటి, ఇది వర్షాకాలంలో ఎక్కువగా ఎందుకు వస్తుంది, లక్షణాలు నివారణ చికిత్స గురించి వివరించండి. మరి
0: ఈ వ్యాధి చాలా ముఖ్యమైనది. దీన్ని రైతులు చిటిక రోగం అని కూడా అంటారు. చిటుక అంటే ఇలా మనం చిటికేసిన టైంలోనే ఆ పశువు అన్నది చనిపోవడం, అంటే వ్యాధి వచ్చిన తర్వాత మనం గుర్తించే లోపే పశువు చనిపోతుంది, అందుకని దీన్ని చిటుక రోగం అని పిలుస్తారు. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం పర్ఫ్రింజెన్స్ టైప్ డి అనే బ్యాక్టీరియా అంటే ఒక సూక్ష్మజీవి వలన వస్తుంది. ఇది సాధారణంగా మేక కడుపులో ఉండే సూక్ష్మజీవి, కానీ కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇది టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తుంది, ఎప్సిలాన్ టాక్సిన్ అనేది. సో ఇవి ఈ వర్షాకాలంలో ఎక్కువగా పెరిగిపోవటం వల్ల ఆ టాక్సిన్ వలన ఈ డిసీజ్ ఎంటెరోటాక్సిమియా అనేది వస్తుంది. వర్షాకాలంలో ఏమవుతుంది, మనకి ఆకుపచ్చ గడ్డి ఎక్కువగా దొరుకుతుంది, దీనివల్ల పశువులు ఓవర్ ఈటింగ్ ఎక్కువగా తినేయటం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడిని కలిగించి ఈ సూక్ష్మజీవిని ఇంకా వేగంగా పెరగడానికి సహాయపడతాయి. చిన్న మేకలు, వేగంగా పెరుగుతున్న మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ వ్యాధి లక్షణాలకు వస్తే, ఈ వ్యాధి చాలా వేగంగా ప్రాణాలు పోగొట్టే విధంగా ఉంటుంది. ముఖ్యంగా లక్షణాలు ఇందాక చెప్పినట్టు చిటికేసిన సమయంలోనే పశువు చచ్చిపోతుంది, అకస్మాత్ మరణించటం ఈ వ్యాధి యొక్క ముఖ్యమైన లక్షణం. ఇంకా పొత్తి కడుపు ఉబ్బి నొప్పి పుట్టినట్టు ఉంటుంది, అంతే. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మనకి పశువు చనిపోవడం జరుగుతుంది. ఇక జాగ్రత్తలకు వస్తే, ఆకుపచ్చ లేదా ధాన్యాలు ఒక్కసారిగా ఇవ్వకుండా, అంటే ఫుడ్ని ఒకటేసారి మార్చకుండా దాని డైట్లో కొద్ది కొద్దిగా మార్పులు చేస్తూ ఉంటే దాని జీర్ణ వ్యవస్థ దానికి అలవాటు పడి ఇది తగ్గించవచ్చు. ఇంకొకటి, వర్షాకాలం మొదలయ్యే ముందే క్లాస్ట్రిడియం వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ చిటిక రోగాన్ని మనం నివారించవచ్చు.
1: ఇంకా డాక్టర్ గారు, ఈ ఫుట్ రాట్ అంటే ఏమిటి, దీన్ని ఎలా నివారించాలి, దాని గురించి వివరించండి. మరి
0: ఇది కూడా బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక రోగం. ఇది మేకల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పాదాల్లో, ఫుట్ రాట్, ఫుట్ అంటే పాదాల్లో, ఇది పాదాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో మనకి తడి నేల ఎక్కువగా ఉండి ఆ పశువు బుడదల్లో, మన పశువుల కొట్టాల్లో తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ గిట్టల్లో ఇవి బ్యాక్టీరియా చేరుకొని ఇది పాదాల్లో వాపు పుండ్లు అయ్యేలా చేస్తుంది. ఈ తడి నేల, మురికి ప్రాంతాలు మేజర్గా ఈ బ్యాక్టీరియా పెరగడానికి కారణం. దీనివల్ల గొర్రెల్లో నడవలేకపోవడం, మేత తినకపోవడం వంటివి జరుగుతాయి. దీన్ని మనం నివారించుకోవడానికి ఏం చేయొచ్చు అంటే, సింపుల్ టెక్నిక్, కాళ్ళని ఔషధంలో ముంచడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, కాళ్ళ గాయాలకు త్వరగా చికిత్సను అందించడం వల్ల మనం దీన్ని నివారించవచ్చు.
1: ఈ డైరీ రైతులకు పాలు ఇస్తున్న పశువులలో అత్యంత ఆందోళన కలిగించే వ్యాధి ఉంటే చెప్పండి. మరి
0: మనకి పాలిచ్చే పశువులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఈ వర్షాకాలంలో అత్యంత అవసరం. ఇందులో మేజర్గా వచ్చే డిసీజ్ మాస్టైటిస్. ఇది పశువుల్లో ఎక్కువగా ఏమవుతుందంటే, అడ్డర్ అనేది వాపు, వాపు అంటే ఇన్ఫ్లమేషన్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అడ్డర్ని మాస్టైటిస్ అంటాము. దీనివల్ల ఏమవుతుందంటే పశువులు పాల గుణాన్ని మార్చేస్తాయి, పాలు ఇవ్వటం తగ్గుతుంది, ఉదర గ్రంథాల్లో తాకినప్పుడు దానికి నొప్పి, కొన్నిసార్లకి పశువుకి జ్వరం, పాల పరిమాణాన్ని మారిపోవడం, తగ్గడం, జంతువులు నడవడానికి ఇబ్బంది పడడం వంటివి కనిపిస్తాయి. మాస్టైటిస్ చికిత్సను ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే అది పాలిచ్చే పశువులు కాబట్టి మనం దాన్ని వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే రైతుకి నష్టం అనేది తక్కువగా జరుగుతుంది. ఇది పాలు ఇచ్చే గ్రంథిని శాశ్వతంగా మూసేయొచ్చు. ఒకవేళ ట్రీట్మెంట్ కనుక లేట్ అవుతే ఆ టీత్స్ అన్నవి మొత్తం బ్యాక్టీరియాతో క్లాగ్ అయిపోయి అసలు పాలు, అందులో నుంచి పాలు రావటం మొత్తం పూర్తిగా కూడా తగ్గిపోవచ్చు. కాబట్టి మనం దీన్ని వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి.
1: ఇంకా మేడం గారు, వర్షాకాలంలో రైతులు తీసుకోవలసిన సమగ్ర సస్యరక్షణ మరియు నిర్వహణ చర్యలు ఏంటో చెప్పండి. మరి
0: ఇందటి వరకు మనం మాట్లాడుకున్న అంశాలు, వర్షాకాలంలో మనకి వచ్చే డిసీజెస్ ఏంటి, మేజర్గా బ్యాక్టీరియల్ డిసీజెస్ మొత్తం చెప్పుకున్నాము. ఇవి కాకుండా అసలు ఓవరాల్గా ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం పశువుల్ని వర్షాకాలంలో కాపాడుకోవచ్చు, అందులో ముఖ్యమైనది ఏంటి అంటే శుభ్రత. శుభ్రతే ఆరోగ్యానికి మొదటి

0: మెట్టు. కాబట్టి పశువులను తడిమట్టి వర్షం నుంచి కాపాడుకోవటం, ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వటం, తడి గడ్డి మాత్రమే కాకుండా పొడి గడ్డితో కలిపి ఇవ్వటం, సకాలంలో టీకాలు వేయటం, ఇలా టిక్స్ ఎక్టోపారసైట్స్ ఉన్న దగ్గర వాటిని రెగ్యులర్గా చెక్ చేసుకొని మందులు వాడడం, రోగలక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం, ప్రభుత్వం అందిస్తున్న వ్యాధి నిరోధక కార్యక్రమాలను వినియోగించుకోవడం చేయటం వల్ల మనం పశువుల్ని వర్షాకాలంలో కాపాడుకోవచ్చు.
1: వరంగల్ జిల్లా రైతులకు మంచి సలహాలు సూచనలు అందించారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి మంచి పశువులు, ఆరోగ్యకరమైనటువంటి పశువులను పెంచుతారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వర్షాకాలంలో పశువులలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మామునూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు ఆర్షం సదానందం.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है. अन्नदाता का बढ़ता मान पीएम
2: किसान. किसान वाणी कार्यक्रम लो इप्पुडु विनंडि गो आधारित व्यवसाय सागुलो अनुभवालु. हनुमकोंड मंडलम వనమాల కనపర్తి గ్రామానికి చెందిన రైతు రాజిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త హర్షం సదానందం.
4: గో ఆధారిత వ్యవసాయాన్ని ఎట్లా చేస్తున్నారు, దాని గురించి మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులకు ఇవ్వండి. మరి
5: పెట్టుబడి లేని గో ఆధారిత ప్రకృతి లేదా ఆధ్యాత్మిక వ్యవసాయం నేను ఇది నాలుగో సంవత్సరం. ఇది గతంలో 3 సంవత్సరాలు చేసిన. దిగుబడులు స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు దాదాపు నేను చేసేది 1 ఎకరం. ఆ 1 ఎకరంలో ఇప్పుడు దాదాపు గుంటకు బస్తా వడ్లు వండి ఇంకా పట్టేయలేదు. పట్టిస్తా, గతంలో 30 బస్తాల వరకు వెళ్ళినాయి, ఈసారి 30 దాటి ఎక్కువనే వెళ్తాయి. చేయాల్సింది ఏంటంటే మన దేశవాళ్ళు ఆ మూత్రం పట్టాలి. పట్టి దాన్ని ఒక 200 లీటర్ల డ్రమ్లో 10 లీటర్ల మూత్రం పోయాలి. 10 కిలోల పెండ, 2 కిలోల పప్పుల పిండి, 2 కిలోల బెల్లం, ఒక దోసినంత పుట్టమట్టి వేయాలి. పుట్టమట్టి ఎందుకంటే మన భూములు దాదాపుగా సూక్ష్మక్రిములు నశించి విషం అయిపోయినాయి, ఇంకా కొన్ని విషం అవుతున్నాయి. కాబట్టి వేరే చెరువు గట్టదన్నా లేకుంటే ఇక్కడ పుట్టమట్టి అన్న దోసినంత పుట్టమట్టి వేసి ఆ 200 లీటర్ల నీళ్ళు పోసి ఈ మొత్తం 2 రోజులు కలబెట్టాలి. కలబెట్టి రెండో రోజు నుండి సుమారు 7వ రోజు లోపల దాన్ని పోయే కాలువలో వదలాలి. వదిలి పారేయాలి. దీన్ని ద్రవజీవామృతం అంటారు. ఇక ఘనజీవామృతం 10 తట్టల పెండ, ఒక 7-8 లీటర్లు సుమారు 10 లీటర్ల వరకు మూత్రం, 2 కిలోల పప్పుల పిండి, 2 కిలోల బెల్లం, సేమ్ అట్లనే దోసేడు పుట్టమట్టి, ఇవి మూత్రంలో కలిపి మూత్రాన్ని మంచిగా బెల్లం కలిసేటట్టు కలబెట్టి ఆ 10 తట్టల పెండ పైన చల్లాలి. చల్లి 10 తట్టల పెండను ఒక కుప్ప చేయాలి. కుప్ప చేస్తే దాంట్లో క్రియ జరుగుతుంది. 2 రోజుల తర్వాత దాన్ని మనం నిల్వ చేసుకోదలుచుకుంటేనేమో ఒక మాట సుభాష్ పాలేకర్ ఎండలో ఎండబెట్టినా ఏం లేదన్నాడు, నీడలో ఎండబెట్టిన తేమ లేకుండా ఎండబెట్టి స్టాక్ చేసుకోవాలి. ఎంబడే పొలంలో చల్లాలనుకుంటే 2 రోజులు కుప్ప చేసి 2 రోజుల తర్వాత దాన్ని పొలం అంతటా చల్లేసుకోవాలి. ఆ విధంగా నేను ఒక ఎడ్ల బండి 4-5 క్వింటాల పెంట చల్లుతా ఉన్నా. ఒకటేసారి చల్లిన మన ఖరీఫ్లో, ఒకసారి అట్లా ఘనజీవామృతం చల్లిన. ఈ ద్రవజీమాప్తం డ్రమ్ములు 9 డ్రమ్ములు కలిపిన. నా ఎకరం పొలం ఎట్లుండదంటే 3 మళ్ళే ఎకరం ఉంటాయి దాదాపు, పెద్ద పెద్ద మళ్ళు. మడివైజ్గా ఒక్కొక్క మడికో డ్రమ్ అంటే 3 ముళ్ళ 9 డ్రమ్ములు కలిపిన. 9 డ్రమ్ముల ద్రవజీమాప్తం కలిపిన. ఒకటే రౌండ్లో నాటేసినాక 15-20 రోజులకు ఘనజీవామృతం సుమారు ఎడ్ల బండి అంటే ఒక 30-40 లీటర్ల మూత్రం ఇది ఆ పెండలో ఎడ్ల బండి పెండలో కలిపి 2 రోజులు కుప్పగా ఉంచి దాన్ని తీసి 3 మళ్ళల చల్లడం జరిగింది.

0: దానికి ఘనజీవామృతం అంటారు. ఇక స్ప్రే అంటే నేను సుమారు 99 నుండే స్ప్రే చేయడం బంద్ చేసిన కంప్లీట్. ఇది ఒక నేను పత్తికి కానీ పత్తి వరి ముఖ్యం మక్కదొన్న మూడే పండించేది. మక్కదొన్న కానీ గోళీలు వేయను. టిమ్మెట్ 482 కార్బోఫీడ్ అనేవో గోళీలు ఇస్తూ ఉంటారు పురుగు వస్తే. నేను కంప్లీట్ అయ్యాను. నా ల్యాండ్ అంతా మారింది దాదాపు సమతుల్యానికి వచ్చినట్టే. మిత్ర పురుగులు తప్ప శత్రు పురుగులే ఉండే నా పొలంలో. అయితే 99 నుంచి నేను పురుగు మందు కొట్టడం బంద్ చేసిన కాబట్టి సుభాష్ పాలేకర్ మూత్రాన్ని స్ప్రే చేయమన్నాడు. కానీ నేను 99 నుండి కొట్టడం బంద్ చేసిన, అసలు రసాయనిక ఎరువులు వాడినప్పుడే పురుగు మందులు కొట్టడం బంద చేసిన. ఇప్పుడు గోదారిత ఎరువులు వేసుకుంటూ ఎందుకు కొట్టాలనే ఉద్దేశంలో నేను స్ప్రేలు చేయడం బంద్ చేసిన. స్ప్రే చేయకుండానే 9 టంబుల మూత్రం ఒక ఎడ్ల పండి పెంట ఘనజీవామృతం చల్లితే ఈ విధంగా చల్లినట్టయితే నాకు 35 బస్తాలు చీల దాదాపు సుమారు గుంటకు బస్తా వడ్లెళ్ళినాయి. ఇంకా పట్టియలేదు. గతంలో 30 బస్తాలు దాటినాయి. ఈసారి 30 అంటే 4 సంవత్సరం కాబట్టి ఇక దిగుబడి పెరుగుతూ ఉన్నది నాకు. దీనివల్ల మనకు లాభం ఏంటంటే భూమి బాగు చేసుకున్న లోతం వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి, ప్రకృతికి సహకరించిన వాళ్ళం అవుతాం. ప్రకృతిలో మనకు రసాయనిక ఎరువులలో ఏమేమి దొరుకుతాయో ప్రకృతి ప్లస్ గోఆధారిత దేశవాళీ ఆవు పేగు మూత్రంలో ఉన్నాడు సుభాష్ పాలేకర్ సూక్ష్మజీవి. ఆ సూక్ష్మజీవిని మనం ఈ డ్రమ్ముల ద్వారా పప్పుల పిండి బిల్లం వీటిలో కలపడం వల్ల అది 10,000,000,000 సూక్ష్మజీవులై మన భూమిని రసాయనిక ఎరువులేసి నశింపబడ్డ జీవహింసబడ్డ క్రిములన్నీ డెవలప్ అవుతాయి ఈ విధంగా చేసినట్టయితే. కేవలం దేశవాళీ ఆవు మూత్రంలో ఉన్నది సూక్ష్మజీవి, వేరే ఆవు ఎద్దులు బర్రెలు వాటిలలో లేదు. ఈ విధంగా చేసినట్టయితే మన ప్రకృతికి సహకరించిన వాళ్ళం అవుతాం, మన ఆరోగ్యాలు బాగా చేసుకున్న వాళ్ళం అవుతాం, దేనికైనా బాగుంటుంది ఇది.
1: ఇప్పుడు రాజిరెడ్డి గారు, ఇప్పుడు మీరు ఆవు మూత్రం ద్వారా ఈ ఆవు పేడ ద్వారా వ్యవసాయాన్ని చేస్తున్నారు, అంటే మీ పక్క వాళ్ళు మరి మీ వ్యవసాయాన్ని చేయడం లేదు, అంటే వాళ్ళు రసాయనిక ఎరువులు వాడతారు. వాళ్ళు ఆ రసాయనిక ఎరువులు వాడే వాళ్ళు సేంద్రియ ఎరువులు కానీ గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళు మీరు, మరి వాళ్ళ పంట యొక్క ప్రభావం మీ పంట మీద ఏమైనా పడదా? మరి
0: పక్కకు వరిచి నాకు పక్కకు వరి లేదు. ఒకవేళ అట్లా ఉన్నా ఏమన్నా నీళ్ళ ద్వారా కొంత వస్తే రావచ్చు, కానీ నాకు వచ్చే అక్కడ అవకాశాలు లేవు. ఒకవేళ వచ్చినా ఇప్పుడు మీరు అడిగింది కరెక్టే. దీనికి రసాయనిక ఎరువు పురుగు మందులు కొట్టినప్పుడే ఈ అనుమానం వచ్చింది నాకు. పక్క వాళ్ళు స్ప్రే చేస్తే మనం స్ప్రే చేయకుండే ఆ పురుగులు మనకేమైనా శత్రు పురుగులు వస్తాయా అని చూస్తే ఫస్ట్ సంవత్సరం 99 సంవత్సరమే ఏవో వారు కొంతమంది ఏవోలు కూడా వచ్చి పరీక్ష చేస్తే పక్కకు తమ్ముడే స్వయంగా పత్తిలో స్ప్రే చేస్తూ ఉంటే వాటి స్ప్రే చేసినప్పటికీ మా దాంట్లో శత్రు పురుగులు కనపడ్డాయి. నా దాంట్లో మిత్ర పురుగులు ఏమి ఉన్నాయి తప్ప శత్రు పురుగులు ఒక రౌండ్ వచ్చినప్పుడు నేను ఆకు మీద కొంత ఒక రౌండ్ తిరిగి కొన్ని కొన్ని పురుగులను చంపడం జరిగింది. నేను నా చేతిలో మేలుపు చేసే పురుగులు అయితే కనపడ్డాయి, కానీ శత్రు పురుగులు కనపడలేదు. అవి ఈ విధంగా చేస్తే నష్టమే, మనకి నష్టమేం లేదు. ఇంకా మనకు లాభమే అవుతుంది మనం బంద్ చేస్తే. రాను రాను మిత్ర పురుగులు పెరుగుతాయి, శత్రు పురుగులు నశించబడతాయి, ఈ భూమి కూడా అంతే అవుతుంది.
1: ఇప్పుడు ఈ మిత్ర పురుగులను పెంచుకోవడానికి అంటే మనం మన చెలకలు కానీ మన పొలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఈ జాగ్రత్తలు అంటే ఫస్ట్ మొదటి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఎలాంటి రసాయనిక ఎరువులు స్ప్రే చేయకుండా ఒకవేళ పురుగు వృద్ధి బాగున్నట్టయితే కొంత మనం వాటి ఆకుల మీదనే చంపినట్టయితే, ఇప్పుడు మనమే చూడాలంటే మనం చనిపోయినట్టయితే మా దగ్గర 24 అవర్స్ దాటిందంటే ఒక వ్యక్తి రాలేడు. అయితే ఈ చనిపోయిన పురుగు స్మెల్కు మిగతా పురుగులు ఎక్కడ నన్ను ఉంటే అవి ఆహారాన్ని తినలేక అట్లా కొంత చంపబడతాయి. పోతే ఇప్పుడు మన గట్ల చుట్టూ అవి ఇవి ఏమన్నా ఉంటాయి చూడు, అన్ని చెత్త చెదారాలు దాదాపుగా సాధ్యమైనంత వరకు మనం కాలబెట్టకూడదు. కాలడం వల్ల మిత్ర పురుగులు ఎక్కువ చనిపోతాయి. అవి కంటిన్యూయేషన్ మన రొటేషన్ మన చేన్లో కావాలంటే సాధ్యమైనంత వరకు ఇక్కడ తగలబెట్టకూడదు, కాలబెట్టకూడదు. మెల్లమెల్లగా ఈ విధంగా మిత్ర పురుగులు డెవలప్ అవుతూ ఉంటాయి.
1: అంటే ఈ ఒడ్ల పంట ఉన్నటువంటి గడ్డిని కానీ అట్లా ఏం తగలబెట్టదంటారు?
0: దాదాపు తగలబెట్టకూడదు, స్ప్రే అసలే చేయకూడదు నా ఉద్దేశం.
1: సార్, మీరు రాజిరెడ్డి గారు ఎన్ని సంవత్సరాలుగా ఈ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు? ఎవరిని చూసి ఈ వ్యవసాయం చేయడానికి మీరు పూనుకున్నారు?
0: నేను ఫస్ట్ 99 ఉన్నట్టే రసాయనిక ఎరువులు వాడుకుంటూ స్ప్రేయింగ్ బంద్ చేసిన. స్ప్రే బంద్ చేయడానికి కూడా కారణం డాక్టర్ జలపతి గారు, ఇక్కడ జలపతిరావు గారు వాళ్ళు స్పీచ్ ఇచ్చుకుంటూ వాళ్ళు 96 నుండి వాళ్ళ రిజిస్ట్రేషన్ తరగతులు వింటా ఉన్నా నేను. ఆ విన్నప్పుడు ఏం చెప్పారు, వాళ్ళు మార్చి మార్చి కొట్టమన్నారు పురుగు తావడానికి. ఎండోసల్ఫాన్లా నువ్వుల నూనె కూడా కలిపి కొట్టమన్నారు. ఆ విధంగా కూడా 96 నుండి 99 వరకు కొట్టిన నేను. 99లో ఒక మీటింగ్లో జలపతిరావు గారు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఫీల్డ్ మీద పోయినప్పుడు ఒక రైతు ఒకటేసారి కొట్టిండట. ఆ ఒకసారి కొట్టిన

0: రైతు చేనులేమో కాయలు పూత కాత మంచి కనపడేది వాళ్ళకు. వీళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా మార్చి మార్చి మందులు కొట్టిన ఒక 5-10 సార కొట్టేది అప్పుడు. అట్లా కొట్టిన వాళ్ళు చేను చూడడానికి కనపడ్డది కానీ మొత్తం రాలిపోయి కాయ పింద పూత ఎక్కువ లేదట. ఆ సారే ఒక మీటింగ్లో చెప్పంగా విన్నా నేను, అప్పుడే డిసిషన్ తీసుకున్నా నేనెందుకు చేయకూడదని. నేను కంప్లీట్ కొట్టడమే పని చేసిన, బంద్ చేసి ఒక 2-3 సంవత్సరాలు కాండానికి బొట్టు అంటించిన. అది 2-3 సంవత్సరాలే. ఇప్పుడు మన హెల్త్ బాగాలేకుంటే మనం ఎప్పుడూ మందులు వాడిన అవసరం లేదు. హెల్త్ కొంచెం క్యూర్ అయ్యే వరకు వాడినట్టు కాండానికి అంటిస్తే మిత్ర పురుగులు వృద్ధి చెందినాయి, శత్రు పురుగులు రాలే, వాటిని మిత్ర పురుగులు తింటా ఉంటాయి. అయితే అవుది శ్రేష్టం అన్నాడు ఆ సారు. అప్పుడు నేను సుభాష్ పాలేకర్ మీటింగ్ వినలే, అది శ్రేష్టం అన్నాడు కాబట్టి నేను ఇమీడియట్లీ ఏం చేసినా ఒక ఎద్దున అమ్మేసి ఆవును కొన్నా. ఆవు మూత్రం పట్టుకుంటూ బాల వికాస వాళ్ళు ప్లాట్ఫామ్ కూడా ఇచ్చిండ్రు. మూత్రం వచ్చి ఒక రంధ్రంలో పడితే దానిలోకి వెళ్ళి డ్రమ్ములు ఎత్తుకోవాలి. 2012 నేను స్టార్ట్ చేసిన, 2012 ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా.
1: సరే, ఇప్పుడు రాజిరెడ్డి గారు, మీరు ఒక్క ఆవుతోటి ఎన్ని ఎకరాల సేద్యం చేస్తున్నారు? ఒక ఆవు మూత్రాన్ని సేకరించాలన్నా, ఆ ఆవుకు సంబంధించిన పేడను సేకరించాలన్నా ఏ పద్ధతులు అవలంబిస్తున్నారు? ఎంతమంది మీ దగ్గర పనిచేస్తున్నారు?
0: పద్ధతులు అంటూ ఏం లేవు. నాకు ఉన్నది 5 ఎకరాలు, పొలం 1 ఎకరం ఉన్నది. నేను ఒక కేవలం వరే చేస్తాను. ఎందుకు ఇంకా మిగతా 5 ఎకరాలు కూడా వరే అయితే నేను ఈజీగా చేసుకుంటుంది, నేనే సొంతగా చేస్తానా. అయితే మిగతా 4 ఎకరాలు కూడా పత్తి మొక్కలు నేర్చుకుంటూ నేను 50% రసాయనిక ఎరువులు, 50% ఘనజీవామృతం చల్లుకుంటున్నా. దాన్ని నేను ఇప్పుడే చెప్తలేను గోదావరి చేస్తానని. కేవలం 1 ఎకరం వరి పొలం చేస్తానని చెప్తానా. ఇట్లా ఈ విధంగా కనుక నాకు పొలం ఉంటే 10 ఎకరాలు చేయగలను ఒక ఆవుతోటి. అది చేస్తా ఉంటే అర్థమవుతుంది. ఒకటి 2-3 సంవత్సరాలు దాటింది, 3 సంవత్సరాలు దాటిందంటే 10 ఎకరాలు కాదు పైన ఈజీగా చేయవచ్చు. సుభాష్ పాలేకర్ 30 అన్నాడు, 30 కూడా సాధ్యమే.
1: ఒకటే ఆవుతోటి
0: ఇది ఎట్లా అంటే 3-4 సంవత్సరాల తర్వాత మార్పు వచ్చినాక ఒక ఆవు దాదాపు అసలే మూత్రం పోకుండా ఎక్కడ బయట పోకుండా కనుక పోసినట్టయితే 10 లీటర్లు తక్కువేం పోయేది. 10 లీటర్ల పెండ 10 లీటర్ల మూత్రం అది వేసి కనుక కలిపినట్టయితే 1 మంత్ పనిచేస్తున్నాడు సార్. ఆ లెక్కల ప్రకారంగా 30 ఎకరాలు చేయొచ్చు అన్నాడు. దాంట్లో రసాయనిక ఎరువులు వేయడం కానీ కొట్టడం కానీ అసలు లేదు.
1: రాజిరెడ్డి గారు, మీరు గోఆధారిత వ్యవసాయం చేసుకుంటూ మంచి పంటలు దిగుబడి చేస్తున్నారు, మంచి వరి పంట పండించి మంచి నాణ్యమైన బియ్యాన్ని తీస్తున్నారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి గోఆధారిత వ్యవసాయం చేస్తారని, ఇంటికి ఒక గోవుని పెంచుకొని వ్యవసాయాన్ని చేస్తారని, మళ్ళీ మన భూమికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరింతవరకు గో ఆధారిత వ్యవసాయం సాగులో అనుభవాలు హనంకొండ మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన రైతు రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు హర్షం సదానందం.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
2: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. అందాల రాముడు చిత్రం కోసం ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించగా రాజేష్ శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈఎస్ మూర్తి గీతం

మై ఫ్రెండ్ ఈ చిత్రం కోసం రంజిత్, సంగీత ప్రభు, సారా స్ట్రాబ్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వినండి. సంగీతం అందించిన వారు రాహుల్ రాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నువ్వే కావాలి. ఈ చిత్రం కోసం శ్రీరామ్ గోపికా పూర్ణిమ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం

చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఓం భీమ్ భుష్ ఈ చిత్రం కోసం అర్జిత్ సింగ్ ఆలపించిన పాట వినండి. గీతరచన కృష్ణకాంత్, సంగీతం సన్నీ ఎంఆర్.

శ్రోతలు, ఎఫ్ఎంఎన్ 100.5 మెగాహెడ్స్పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసారా. ఈ చిత్రం కోసం గీతామాధురి పాడిన పాట వినండి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి లంకేశ్వరుడు. ఈ చిత్రం కోసం రాజ్ కోటి సంగీతం అందించగా ఎస్ జానకి మనో ఆలపించిన వేటూరి గీతం.

లక్కీ భాస్కర్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, శ్వేతామోహన్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

నువ్వు నేను ప్రేమ. ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించి పాడిన పాట వినండి. సాహిత్యం వేటూరి మరియు వెన్నెల కంటి.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రియమైన నీకు. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, శివ సన్హార్ సంగీతం.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. గులాబీ చిత్రం కోసం సునీత ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, శశిప్రీతం సంగీతం.

మనశంకర వరప్రసాద్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ ఆలపించిన పాట వినండి. సాహిత్యం భాస్కర్ పట్ల, సంగీతం భీమ్ సిసిరోలియో.

0: మిసాలా పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి స్వాతిముత్యం. ఈ చిత్రం కోసం ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యూ మందరం. ఆ

శ్రోతలు ఎఫ్ఎంఆర్ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, శత్రువు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం రాజ్ కోటి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. చంటబ్బాయి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరు గీతం, చక్రవర్తి సంగీతం.

చిత్రసీమలో చివరిగా వినండి. ఇంటింటి రామాయణం ఈ చిత్రం కోసం రాజన్ నాగేంద్ర సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం.

శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రం వింటున్నారు.

நாதிர்தும் தத ரதானே நாதிர்திருத்தும்

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రం వింటున్నారు.
2: ధీరే ధీరే సమయ బీత్ గయా.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: राग सोहिनी आपके साथ हारमोनियम पर संगत कर रहे थे रविंद्र किल्लेदार और तबले पर निशांत शर्मा। ये कार्यक्रम आकाशवाणी इंदौर की प्रस्तुति थी। इसके साथ ही आज की अखिल भारतीय संगीत सभा संपन्न होती है।
1: That was राग सोहिनी presented by Dr. विवेक करमहे। Accompanying him were Ravindra Killedar on harmonium and Nishant Sharma on tabla. This program was presentation of Akashwani Indore. With this, today's national program of music comes to an end.
2: Akashwani Varangal Kendram Srutalu Madhura Geethalu Vintaru ఆత్మీయులు చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించిన పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం

ధనమా దైవమా ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, టీవీ రాజు సంగీతం.

అగ్గిపిడుగు ఈ చిత్రం కోసం రాజన్ నాగేంద్ర సంగీతం అందించగా, ఘంటసాల జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 11:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో 12 సంవత్సరాల ప్రభుత్వం ద్విభాషా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 11:40 దాటి 9 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు కోరుతున్నాం. నమస్తే. జై హింద్.